హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనమాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భా

చూశారట హనుమ. ఆయన పైగా ఇక్కడ ఒక పెద్ద ధర్మసూక్ష్మం ఒకటి చెప్పింది, కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం ఈ జాతి లక్షణం. పరోపకారం అన్నది, ప్రత్యుపకారం అన్నది ప్రధానంగా చెయ్యాలి. నీ వలన నువ్వు ఎవరి కార్యం మీద పెడుతున్నావో ఆ రామచంద్రమూర్తి పుట్టిన ఇక్ష్వాకు వంశం వల్ల సముద్రం ఏర్పడింది. ఆ సముద్రంలో నేను దాక్కున్నాను. నాకు కూడా మీ నాన్నగారితో అనుబంధం ఉంది. అందుకని చెప్పి అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత ధర్మం జిజ్ఞాస మానీనా కిం పునస్త్వాదృశో మహాన్. అతిథిక్కిల పూజార్హ, ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి వస్తేనే అతిథి దేవోభవ అని గౌరవిస్తాం. నీ వంటి మహాప్రాజ్ఞుడు, ఇంతటి భక్తితత్వరుడు, ఏమీ కోరకుండా రామకార్యం మీద వెడుతున్న వాడివి, ఇటువంటి వాడివి అతిథిగా నా ఇంటి ముందు నుంచి వెడుతున్నప్పుడు నీకు ఆతిథ్యం ఇవ్వద్దు, లేనప్పుడు ఇంకా గృహస్థాశ్రమానికి అర్థమే ఉంది. కాబట్టి మహానుభావ ఒక్కసారి దిగు, దిగితే నీకు నేను పూజ చేస్తాను. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్తం పూజనీయో మే శృణుచాప్యత్ర కారణం. నీకు చేసిన పూజ నీ తండ్రికి చేసిన పూజ. ఇందులో ఒక చిన్న రహస్యం ఉందండి. గురువుగారు, గురువుగారి భార్య, గురువుగారి కొడుకు, ముగ్గురు కలిసి వచ్చారనుకోండి ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే, సాధారణంగా మనం ఏం చేస్తామంటే గురువుగారికి, గురువుగారి భార్యకి నమస్కారం చేస్తాం, గురువుగారి కొడుక్కి నమస్కారం చేయి. కానీ గురువుగారి కొడుక్కి కూడా నమస్కారం చేయమని. ఎందుకో తెలుసా అండి, గురుపుత్రుడు గురుతుల్యుడు, గురువుతో సమానం. గురువుగారి కొడుకు గురువుగారితో వస్తే గురువుగారి కొడుక్కి కూడా నమస్కారం చేయాలి. అది ధర్మసూక్ష్మం, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. అలాగే గురువుగారి భార్య మీకన్నా చిన్నదై ఉండొచ్చు, కానీ ఆమె వందనీయురాలు, ఆమెకు నమస్కారం చేయాలి. ఆవిడ ఎంత శక్తి కలిగింది, ఆవిడ ఎంత చదువుకుంది, ఆవిడకి ఏం తెలుసు అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. గురుపత్ని తల్లితో సమానం. అందుకని తల్లికి చేసిన నమస్కారం కన్నా కూడా ఎక్కువ ఫలితం గురుపత్నికి చేసిన

నమస్కారం వల్ల వస్తుంది. కాబట్టి నీకు చేసిన పూజ వాయువుకి చేసిన పూజ, వాయువుతో నాకు మిత్రత్వం ఉంది, వాయువు నాకు ఉపకారం చేశాడు కాబట్టి నేను నీకు ఉపకారం చేయొద్దు, నేను నీకు పూజ చేస్తే నీ తండ్రికి పూజ చేసినట్టు. కాబట్టి మహానుభావ నీకు నేను పూజ చెయ్యాలి. ఏమిటి మిత్రత్వం మా నాన్నగారితో నీకు అంటావా? పూర్వం కృతయుగే తాత పర్వతా పక్షిణోభవన్ తేహి జగ్ముర్ దిశ సర్వా గరుడానిల వేగిన తతస్తేషు ప్రయాతేషు దేవ సంఘాస్సహర్షిభి భూతాని చ భయం జగ్ముహు తేషాం పతనశంకయ తత క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతకృతు పక్షాం చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. పూర్వకాలంలో కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండి గరుత్మంతుడిలాగా వేగంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుండేవి. అక్కడెక్కడో రామాయణం చెప్తున్నారంటే విందామని కూడా వచ్చి దిగేవి. దిగితే ప్రమాదం కదండి పర్వతాలు దిగితే. అందుకని జనమందరూ గొడవ పెట్టేసి ఇంద్రుడికి చెప్పుకున్నారు. ఇంద్రుడు పర్వతాలు ఎగరకుండా ఎక్కడుండే అక్కడే ఉండేటట్టు చేస్తానని వాటి రెక్కలన్నీ తిరిగేశాడు. అన్ని పర్వతాలకి రెక్కలు పోయి చిట్ట చివర మైనాక పర్వతం దగ్గరికి వస్తున్నాడు, దాని రెక్కలు కూడా కత్తిరిద్దామని. రెక్కలు ఉండి నేను ఎగరలేకపోయాను భయం చేత. రెక్కలు ఉండి నేను ఎగరలేని పరిస్థితుల్లో నీ తండ్రి వాయుదేవుడు నన్ను ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు కనపడకుండా. నేను రాక్షసులు భూమి మీదకు వచ్చే మార్గానికి అడ్డుపడ్డాను అని ఇంద్రుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా రెక్కలు కత్తిరించలేదు. ఆనాడు వాయువు నన్ను రక్షించాడు. నీ తండ్రి నన్ను సముద్రంలో పడేశాడు, నా రెక్కలు మిగిలే. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రికి కొడుకువి నువ్వు. ఆ తండ్రి కొడుకు వస్తున్నప్పుడు కొడుకుకి పూజ చేస్తే తండ్రికి చేసినట్టే, కొడుక్కి నమస్కారం చేస్తే తండ్రికి చేసినట్టే. కాబట్టి నీకు నేను చెయ్యొద్దు. కాబట్టి మన ఇద్దరికి ఈ అనుబంధం ఉంది. సముద్రంతో ఉండడమే కాదు ఇక్ష్వాకు వంశానికి, నాకు నీతో ఉంది, నీ తండ్రితో ఉంది. కాబట్టి నీకు నేను పూజ చెయ్యాలి. కాబట్టి ఒక్కసారి దిగు, దిగి పూజ స్వీకరించి వెళ్ళు. ఈ మాట చెప్తే మహానుభావుడు హనుమ చూసి ఒక్కసారి అన్నారట, ప్రీతోస్మి కృతమాతిజ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తానస్తాతవ్యమిహాంతరే ఇత్యుక్త్వా పాణినాశీలం ఆలభ్య హరిపుంగవః. ఇప్పుడైనా ఆ పైన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అన్నారట, ప్రీతోస్మి కృతమాతిథ్యం, ఆ నువ్వు నాకు చాలా ఆతిథ్యం ఇచ్చినట్టే, ప్రీతోస్మి నేను ప్రీతి పొందాను. అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలోమే హస్త్యా ప్రతివర్తతే, నేను తొందర తొందరగా వెళ్ళిపోవాలి, అవతల సూర్యాస్తమయం అయిపోకుండా నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోవాలి. ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను మధ్యలో ఎక్కడ ఆగను. ఎక్కడ చేశారు? యథావాగవ నిర్ముక్త శరస్వత విక్రమ అన్నారుగా, రామచంద్రమూర్తి చేత ప్రయోగింపబడిన బాణం ఎలా పెడుతుందో అలా పెడతానన్నారు. రాముడు ప్రయోగించిన బాణం పెడుతూ పెడుతూ మధ్యలో ఓ పండితిని వెళ్ళదుగా. కాబట్టి నేను మాత్రం ఎలా ఆగుతాను? ప్రతిజ్ఞాభంగం అవుతుంది, ఆగకూడదు, వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు నాకు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే ఇదిగో అనోసారి చెయ్యేశారు. అంటే ఎంత మర్యాదగా మాట్లాడతారో చూడండి, ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అవతల వారు చిన్న పుచ్చుకోకుండా చక్కగా ఒక్కసారి అలా మాట్లాడేసి ఆయన బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ దేవతలందరూ కూడా ఋషి సంఘాలు చూశాయిట, తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం ప్రశశంసు సురాస్ సర్వే సిద్ధాశ్చ పరమర్శయః. దేవతలు సిద్ధులు అందరూ అన్నారట, రెండవ దుష్కరమైన కర్మ చేశావు అన్నారు. మరి మొదటిదేమిటి? పర్వతం సముద్రంలోంచి పైకొస్తే చెయ్యి పెట్టి వెళ్ళిపోయారు తప్ప అక్కడ ఆగలేదు, మొదటిది. ఇది ద్వితీయమైతే మరి రెండోది ఏమిటి, ప్రథమం ఏమిటి? ఈయేషా. అసలు సంకల్పం చేయడం గొప్ప, అసలు అలా వెడతానన్న సంకల్పం చాలా గొప్ప. వెడతానన్న సంకల్పం ఉన్నా మీరు పర్వతం లాంటిది ఎదురొస్తే దిగకుండా ముట్టుకుని వెళ్ళిపోవడం రెండో గొప్ప. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు హనుమ, ఇంద్రుడు వచ్చాడు. రెక్కలతో నిలబడిందిగా మరి పర్వతం, ఇప్పుడు దాని రెక్కలు కత్తిరించేయద్దు, పైకి లేచింది కాబట్టి. ఇంద్రుడు అన్నట, హిరణ్యమాభశైలేంద్రా పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఓయ్ నాయన, బంగారు శిఖరములు కలిగినటువంటి వాడా, నువ్వు నేను చంపుతానన్న భయం ఉన్నా రెక్కలు పోతే పోయాయి కానీ రామకార్యం మీద వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలని పైకి లేచి ఆకాశంలో నిలబడి హనుమకి ఆతిథ్యం ఇస్తాను అన్న కారణానికి నీ రెక్కలు నీరు తరగను, నీ రెక్కలు నీకుంటాయన్నారు. ఇప్పుడు ఏమైంది?
రామకార్యం కాదు, రామకార్యం మీద విడు.

ఉన్నవాడికి సాయం చెయ్యడం కాదు, సాయం చేస్తానంటే. ఇంత తేనె తాగండి అన్నందుకు, ఇన్ని రెండు పళ్ళు తినండి అన్నందుకు ఉన్న రెక్కలు నిలబడ్డాయి. మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇక రామ కార్యం మీద వెళ్ళినవాడు ఏం పొందాలి? రాముడి కౌగిలింత పొందుతాడు. ఇది హనుమ యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు అటువంటి స్థితిని పొందారు. ఇందులో దుష్కరం అన్నప్పుడు, సాధనాపరంగా ఉన్నప్పుడు పెద్దలు ఒక విషయాన్ని చెప్తుంటారు. మేరు పర్వతాన్ని ఆయన కాదన్నాడు. మేరు పర్వతం అంటే బంగారు శిఖరం. మామూలుగా బంగారానికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే లోభత్వాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఉత్తరం ఉందనుకోండి, తీసేసి చెమట పడితే ఏదో గుమ్మిలో బారేస్తాం, లాల్చి విప్పో గుమ్మిలో బారేస్తాం, పంచి తీసి అవతల గుమ్మిలో బారేస్తాం, రుద్రాక్షలు తీసి అలా గుమ్మిలో పడైన తీసుకెళ్ళి ఓ బీరువా తీసి ఓ చెస్ట్ తీసి దాని పక్కన ఉన్నటువంటి మళ్ళీ ఓ పళ్ళెం లాంటి తోసి అందులో పెడతాం, ఓ భరిణలో పెట్టి. ఏ ఎందుకు? రుద్రాక్షల మీద భక్తి ఉంటే బాగానే ఉండను, దానికి బంగారంతో జయించాం, అది దాని అల్లరంతానం కాదు. బంగారం లోభకారకం, బంగారం ఎప్పుడు దాచుకుందా ఉంటుంది. అందుకే భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నారు, డబ్బు కట్ట తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆయన దగ్గర పెట్టారు. ఆయన అన్నారు, ఎందుకు ఇది అన్నారు. అంటే ఉంచుకోండి అన్నారు. ఉంచుకుని ఏం చేయాలి, తిననుగా అన్నారు. అంటే అది తినకపోవడం ఏంటండి అన్నారు. తింటే ఉపయోగపడాలి, తినంది నాకెందుకు, మీకేమైనా కావాలంటే తీసుకోండి, తీసుకెళ్ళిపోండి అన్నారు. అని మరి ఏం తీసుకుంటారు అంటే, అదిగో ఆయన ఎవరో రెండు పళ్ళు తెచ్చారు, ఆ పళ్ళు అంటే ఏ మధ్యాహ్నం ఇప్పుడో తింటాను, ఆ పళ్ళు చాలు, నాకెందుకు ఈ డబ్బు అన్నారు. ఒక ఆయన బంగారు పెన్ను తెచ్చిచ్చాడు, రాసుకోండి అన్నాడు. నాకు వద్దన్నారు ఆయన. ఏ అన్నారు, నాకు రీఫిల్ ఉంది నా దగ్గర చాలన్నారు. అదేమిటన్నారు, నువ్వు ఇప్పుడు ఇచ్చేయమంటావు తెలుసా, మళ్ళీ వచ్చే ఏడాది వచ్చి నా బంగారం పెన్ను బాగుందా అంటావు, నేను దాన్ని దాయిలేను, నా వల్ల కాదు, ఇదా ఎవడు తీసుకెళ్ళడం, కాబట్టి నాకు ఇది చాలన్నారు. మహానుభావుడండి. భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఇంకో ఆయన అడిగాడు, ఏమంటే పెద్ద ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాను, ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎన్ని లీటర్ల కెపాసిటీ ట్యాంక్ కట్టిస్తే బాగుంటుంది అంటారు, మీరేమీ చేయకుండా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు ఆయన. అది బ్రహ్మజ్ఞానం అంటే, అది సద్గురు అంటే అది. కాబట్టి ఆయన మహానుభావుడు అయ్యారు, ప్రాతస్మరణీయులయ్యారు, సజీవ గురువు అయ్యారు ఆయన. కాబట్టి ఇప్పుడు రామకార్యం మీద వెడుతున్నటువంటి వాడికి ఆతిథ్యం ఇస్తానన్న కారణానికి ఉన్న రెక్కలు నిలబడ్డాయి. అంటే రామకార్యం ఎంత గొప్పదో చూపిస్తున్నారు మహర్షి. ఇందులోనే లోభకారకాన్ని తిరస్కరించడం, తిరస్కరించడం అన్న మాట వేరు, దాని యందు మోహం లేకుండా ఉండగలగడం, ఇది చూపిస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను మీకు దానికి సరి అయినటువంటి ఉదాహరణ చెప్పాలి అంటే, త్యాగరాజస్వామి భిక్షాటనకు వెడితే ఆయన ఏం పుచ్చుకోరు అని చెప్పి ఒక ఆయన ఏం చేశారంటే, ఆయన ఎంతో సంతోషంగా కీర్తన పాడుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన యొక్క జోలిలో బంగారు కాసులు వేశారు. వేస్తే ఆయన ఏం చేశారంటే ఇంటికి తీసుకొచ్చి చూశారు. చూస్తే అందులో బంగారు కాసులు ఉన్నాయి. అయ్యయ్యో, అన్నం అపవిత్రమైపోయింది, ఈ బంగారు కాసులని పెంటకుప్ప మీద పోసేసి ఆయన అన్నారు, నిధి చాలా సుఖమా రాముని నిధి చాలా సుఖమా రాముని నిధి చాలా సుఖమా అని కీర్తన చేశారు. రామకృష్ణ పరమహంస ఏమిటో, ఈయన డబ్బులొద్దు డబ్బులొద్దు డబ్బులొద్దు అంటాడో, అసలు ఈయన సంగతి ఏమిటో చూద్దామని ఆయన తలగడా కింద రూపాయి కాసెట్టారు. వివేకానందుల వారు రూపాయి కాసెట్టారు చూద్దామని. రామకృష్ణ పరమహంస పడుకోవడానికి వెళ్ళారు లోపలికి. వెళ్ళి ఆయన తల్పం మీద పడుకుని తలగడా మీద తల పెట్టుకుని పైకి లేచి మంటలు మంటలు మంటలు అని అరిచారు. ఏమైందని లోపలికి శిష్యులు పరిగెత్తుకొచ్చి, ఏమిటి మంటలు అన్నారు, ఇందులో ఎక్కడన్నా ఏమైనా డబ్బెట్టారా ఏమిటి, నా ఒళ్ళు మండిపోతోందన్నారు ఆయన. చూస్తే రూపాయి కాసు ఉంది, తీసేశారు. లోభకారకాన్ని జయించడం అంటే ఏమిటో తెలుసా అండి? మొట్టమొదట ఈశ్వరార్చన ప్రారంభం చేసినప్పుడు ఈశ్వరుడి కోసమని మొదలు పెడతాడు. కానీ అది ఏమైపోతుందంటే మెల్లిమెల్లిగా ప్రారంభంలో మొదలుపెట్టింది గుర్తింపుని కోరుకోవడం మొదలు పెడతాం. పాలవాడు వచ్చి కాలింబెల్ కొట్టాడు అనుకోండి, పాలవాడు ఈయన మహాభక్తుడు అనుకోవాలని గట్టిగా జరుగుతాడు శ్లోకాలు. ఎందుకని? పాలవాడు గుర్తిస్తే నీకేమొస్తుందంటే, వచ్చే నెలలో రేటు పెంచడం ఏమైనా ఉద్దేశం, పాలు చిక్కగా పోస్తాడనో, కొంచెం గట్టిగా శ్లోకాలు చదువుతాడు. ఒక్కొక్కడు అపార్ట్మెంట్లో పూజ చేశాడు అనుకోండి, నేను తప్పు పట్టను కానీ మొత్తం అపార్ట్మెంట్ అంతా పూజ చేసేసుకోవచ్చు, అలా ఉంటుంది పూజ. ఒక్కొక్కడు పూజ చేశాడనుకోండి, ఆ తర్వాత భార్య గంటన్నర సేపు చూడవాలి ఆ పూజామందిరం.

నీళ్లు, అక్షతలు, పువ్వులు అన్నీ చేసేసి ఏనుగు స్నానం చేసి వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు. ఆ ఈశ్వరుడి మూర్తులు అలాగే ఉంటాయి. అన్నీ చేసేసి అంత అల్లరి చేసి వెళ్ళిపోతాడు. పూజ చేస్తే మా గురువుగారు చేస్తుంటే ముచ్చట వేస్తుంది. పూజ చేసే ముందు పదార్థాలన్నీ కుడి పక్కన ఉంటాయి, పూజ అయిపోయిన తర్వాత పదార్థాలన్నీ, పరికరాలన్నీ ఎడం పక్కకి వెళ్ళిపోతాయి. ఏవి పూజ చేశాక కుడి పక్కన ఉండదు. పాలు అభిషేకం చేస్తే కుడి చేతి వేపు నుంచి తీసి అభిషేకం చేసి ఇలా ఎడం పక్కన పెట్టేస్తారు. అన్నీ కలిపి చక్కగా ఓ పెద్ద పాత్రలోకి సర్దేసి చేతిగుడ్డతో అక్కడ తుడిచి లేచి వెళ్ళిపోతారు. మీరు తర్వాత దర్శనం చేసుకోవడానికి వస్తే అగరు ధూపంతో ఒక్క పువ్వుల చేత అలంకరింపబడిన స్వామి నివేదన పళ్ళెంలో పళ్ళు కూడా అంత ఒబ్బిడిగా పెట్టుంటాయి. యాపిల్ పండు మీద స్టిక్కర్ ఉందనుకోండి, స్టిక్కర్తో నైవేద్యం ఎప్పుడు పెట్టరు. నైవేద్యం చేసే ముందు యాపిల్ పండు మీద స్టిక్కర్ కూడా తీసేసి నైవేద్యం చేస్తారు. నువ్వు తింటే తింటావా స్టిక్కర్? మరి ఈశ్వరుడికి ఎలా పెట్టావు స్టిక్కర్ తోటి? వాడు అమ్ముకోవడానికి పెట్టాడు, నువ్వు నైవేద్యానికి పెడుతున్నావు. నువ్వు స్టిక్కర్తో పెట్టడం ఏంటి? స్టిక్కర్ తీసేసి పెడతారు ఆయన. ఆయన పూజ అయిపోయిన తర్వాత కుడి చేతి పక్కన ఏమీ ఉండవు. మీకు ఇవ్వడానికి తీర్థపాత్ర, మీకు ఇవ్వడానికి ప్రసాదం తప్ప ఇంకేం ఉండవు. మళ్ళీ మీ చేయగడుక్కోవడానికి ఆయన దగ్గరున్న ఆచమన పాత్ర, మిగిలినవన్నీ ఎడం పక్కకి వెళ్ళిపోతాయి. అందం అంటే చెయ్యడం కాదు, చేయడంలో కౌశలం, చేయడంలో ఒక సొబగు, అది ఈశ్వరుని యందు నిష్ఠతో చేసే పూజ. అది తనలో తాను రమించడానికి ఏకాంతంగా చేసుకుంటారు. తప్ప 10 మంది చూడాలి, 10 మందిని బాగా పూజా దురంధరుడని తెలుసుకోవాలని చేసేటటువంటి పూజలా ఉండకూడదు. లోభాన్ని జయించగలిగి ఉండాలి ఈశ్వరార్చన ఎప్పుడు కూడా. మీరు భగవంతుని విషయంలో ఉండేటటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడో తెలుసా అండి? మీకు జీతమిచ్చే అధికారి అయినా కూడా నమస్కారం సార్ అంటే, ఈశ్వరుడి గురించి 2 మాటలు చెప్పాడు అనుకోండి ఎవడైనా, ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తాడు. ఇంత పైనున్న తల ఉంచి ఆయన పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తారు. మీరు వద్దు అనాలి తప్ప మీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు సంతోషంతో. నేనేం దాన్ని విమర్శ చేయట్లేదు. డబ్బు ఇస్తారు, బట్టలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఏమవుతుందో తెలుసా? ఒక చోట మీరు అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఒక చోట సుందరకాండ చెప్పి ఓ 50,000 ఇచ్చారనుకోండి, ఇంకో చోట సుందరకాండ మొదలు పెడితే వాళ్ళు 50,000 ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇస్తారో అని ఉంటుంది. సుందరకాండ చెప్తుండగా అయ్యా మీకు 10,000 ఇస్తున్నాం అన్నారనుకోండి, వాళ్ళు 50,000 ఇచ్చారు, వీళ్ళకి 68 సర్గలు పూర్తిగా చెప్పేది ఏమిటి అనుకున్న భావన వస్తే, అలా అనుకోకుండా చెప్పగలిగితే అదృష్టమే. అయ్యా రామకథ చెప్పుకున్నవాడికి, రామకార్యం మీద వెళ్ళిన వాడికి, రాముడి విషయంలో మాట సాయం చేసిన వాడికి కాలిపోయిన రెక్కలు ఎవరం వచ్చాయి? నువ్వేమి ఇవ్వగలవు నాకు దాంతో సమానంగా? నాకు రాముడు చాలు, రామకార్యం చాలు, నువ్వేమిస్తావు? అనగలుగు, నువ్వు గెలిచిన వాడు, నువ్వు గెలవడానికి మార్గం నీకు తెలిసి ఉండాలి. నాకేం కావాలయ్యా, రాముడే నా వాడై ఉన్నప్పుడు నువ్వేమిస్తావు? నీకు నేను ఇస్తా రామానుగ్రహం, అందిస్తా నీకు. నువ్వు కూడా పైకి రా, నువ్వు కూడా వృద్ధిలోకి రా, నువ్వు నేను ఇద్దరం కలిసి రామకార్యం చేస్తుందాం చాలు మన జీవితాలకు, ఇంకింతకన్నా ఏం కావాలి? నువ్వు నేను నన్ను నువ్వు గౌరవించుకోవడానికా రాముడు? అదక్కర్లేదయ్యా, ఇద్దరం కలిసి రామసేవ చేద్దాం దా, ఇద్దరం రామకోట రాయిద్దాం, ఇద్దరం రామకథ చేద్దాం, ఇద్దరం సంతోషిద్దాం. ఇదను నువ్వు లోభకారకాన్ని జయించగలిగిన వాడివై ఉంటావు. లేకపోతే ఏమై కూర్చుంటుందంటే క్రమక్రమంగా ప్రతి చిన్న విషయము కూడా సత్తారమునకు, బిరుదుకు, వీటికి కట్టుబడిపోతుంది. కట్టుబడిపోయి ఎప్పుడు అటువంటివి కోరుకుంటూ ఉంటుంది మనస్సు. ఇది ఏమైపోతుందంటే చివరికి విద్యని అమ్ముకోవడం కిందకి వెళ్ళిపోతుంది. ఆ స్థాయిని పొందకుండా తన లక్ష్యమైనటువంటి ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉంటే అసలు వీటి గురించిన పట్టింపు నీకు ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా నువ్వు వాటిని కోరకూడదు. త్రికరణ శుద్ధిగా నీ సంకల్పం ఎప్పుడు ఎలా ఉండాలంటే, రామకథ చెప్పుకోవడం నా జన్మకి చాలు, ఇంకింతకన్నా ఏమిటంటే నన్ను ఇప్పుడు కాదు నా జీవుడు జన్మలు మారినా రక్షిస్తుంది, ఇదేం రక్షిస్తుంది? ఇది ఎక్కువైన కొద్దీ వీడు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తారు. అది నా ఆత్మని ఉద్దీపనం చేస్తుంది, నాకు ఆ కథ చాలు అని నువ్వు అనుకుంటే లోభకారకాన్ని నువ్వు జయించగలవు. ఇది జయించడానికి హనుమ ఏ మార్గాన్ని అనుసరించారో నువ్వు కూడా ఈశ్వర ప్రస్థానమునందు ఈ మార్గమును అనుసరించు, మనకి నేర్పుతుంది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు రెక్కలు నిలబడ్డాయి, ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు హనుమ. ఏమైనా బాధ ఉందా? అయ్యో బంగారు పర్వతం ఒకసారి

ఇదే బాగుండేదేమో, ఏదో శ్రావణ మాసం వస్తోంది, ఓ చిన్న మొక్కిస్తే పోనీ ఏదో చేయిద్దాం కదా సువర్చలకి అని ఆయన ఏమైనా అనుకున్నారా? అలా మళ్ళీ పుచ్చుకోకుండా లోపల అంతమదనం పడిపోకూడదు, సంతోషంగా వెళ్ళిపోగలగాలి. పొద్దున్న చెప్పాను కదా, ద్వైపం పుచ్చుకుంటే రెండు మాటలు ఆలోచించి విషయోపకారిస్తే, ఇచ్చేస్తే ఒక్క మాటే, అలా ఆలోచన ఉండకూడదు ఇచ్చేటప్పుడు. అంత నిర్మలంగా అంత భక్తితో ఉండాలి. అందుకే మహాపురుషులైన వాళ్ళ జీవితాలు మీరు చూడండి, పరమ నిరాడంబరంగా ఉంటాయి. పరమ నిరాడంబరంగా వాళ్ళు ఎంతో తృప్తితో బతుకుతూ ఉంటారు. ఎంత తృప్తితో ఉంటారో, ఎందుకు ఆ తృప్తి అంటే వాళ్ళకొక్కటే, ఈశ్వరుడు నా వాడు, నాకు ఇంకింతకన్నా ఏం కావాలన్న తృప్తి వాళ్ళది. అది సాధించుకుంటే జీవితంలో అంతకన్నా మనుష్య జన్మకి ప్రయోజనం లేదు. కాబట్టి అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఆ మిగిలినటువంటి ఇతర సిద్ధులు సాధ్యులు మొదలైనటువంటి వాళ్ళు సురస అనబడేటటువంటి నాగమాతతో చెప్తున్నారు, అమ్మా అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి, సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. ఆయన పేరు హనుమ. హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. కొద్దిగా ఒక్కసారి అసలు అంత శక్తితోనూ వెళ్ళగలడా వెళ్ళలేడా, ఏది అమ్మా ఒక పరీక్ష పెట్టి చూడు, ఒక విఘ్నం ఒకటి ఇ ఆయనకి ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం. రాక్షసం రూపమస్తాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వాగమిష్యతి. నువ్వు భయంకరమైనటువంటి రాక్షస రూపాన్ని పొంది, దక్ష ప్రజాపతి యొక్క కూతురు సురస నాగమాత, నువ్వు భయంకరమైన రాక్షస రూపంతో పర్వతాకారంతో ఆయన దారికి అడ్డుగా నిలబడు, నిలబడి ఆయనకి విఘ్నాన్ని కల్పించు, ఏం చేస్తాడో చూద్దాం. బలాన్ని చూపిస్తాడా, పౌరుషాన్ని చూపిస్తాడా, బుద్ధిబలాన్ని చూపిస్తాడా, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని చూద్దాం. కాబట్టి అమ్మా ఏది ఒక్కసారి ప్రతిబంధకాన్ని కల్పించు అన్నారు. ఇది మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది పైకి చూడడానికి. ఏమిటంటే రాక్షసులు ఎవరైనా చేస్తే అర్థం ఉంది, కానీ నాగమాత సురసని వీళ్ళే అలా ప్రేరేపించడం ఏమిటండి? పువ్వులు కురిపించిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే రామకార్యానికి వాళ్ళు అడ్డు రాలేదా అని కాదు. ఒక్కొక్కసారి కించిత్ బాధ పెట్టి శాశ్వత బాధ తొలగిస్తారు. మీరు చూడండి, పోలియో వ్యాక్సిన్ అని ఇస్తారు, రోగ నిరోధక ప్రక్రియ. పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పోలియోని మీకు కల్పించగలిగిన క్రిమిని మీ శరీరంలో పెడతారు. అందుకే ఫ్రిడ్జ్లో అట్టి పెడతారు కదండి, అది చచ్చిపోకుండా పోలియో వ్యాధిని కల్పించగలిగిన క్రిమిని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మీ శరీరంలోకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే శరీరంలో ఉండేటటువంటి రక్త కణాలు ఆ పోలియో క్రిమితో యుద్ధం చేస్తాయి, యుద్ధం చేసి దాన్ని చంపేస్తాయి. చంపేసినప్పుడు జ్వరం వస్తుంది, అందుకే టీకా వేయించుకుంటే జ్వరం వస్తుంది. ఒక్కరోజు జ్వరం వస్తుంది, కానీ తర్వాత ఎప్పుడైనా పోలియో క్రిములు లోపలికి వెళ్ళాయనుకోండి, వాటిని ఎలా చంపేయాలో రక్త కణాలకు అలవాటు అవుతుంది. ఏ జీవితంలో పోలియో రాదు. రెండు రోజులు పిల్లాడికి జ్వరం వచ్చినా పర్వాలేదు, కానీ పోలియో వచ్చి అంగవైకల్యం రాకుండా ఉండడం మంచిది కదా. శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కించిత్ ఇబ్బందిని కల్పించినట్టు ఎదరెదర ఈయనకి చాలా బుద్ధిబలం అవసరం అవుతుంది. శరీర బలంతో పాటు గొప్ప బుద్ధిబలం కూడా అవసరం అవుతుంది. అటువంటి బుద్ధిబలాన్ని ఈయన ఎందు ప్రవేశపెట్టి చూపించడం కోసం ఒక్కసారి అమ్మా విఘ్నాన్ని కల్పించి చూద్దాం అని వాళ్ళందరూ కోరితే ఆ తల్లి ఒక పెద్ద రాక్షసీ స్వరూపంతో వచ్చింది. అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. నాకు నువ్వు దేవతల చేత ఇయ్యబడినటువంటి ఆహారాన్ని, కాబట్టి నిన్ను నేను భక్షిద్దాం అనుకుంటున్నాను, నువ్వు నా నోటిలోకి ప్రవేశించు అందావిడ. అసలు ఇది తీసేసి, ఇది ఉంటే నాకు వ్యామోహం, అది ఎలా పెట్టినా నాకు తగలటలేదు, ఎందుకు వచ్చింది అది నాకు, అది తీసేస్తే గొడవ లేదు, లేదన్న గొడవ ఒకటే ఉంటుంది. కాబట్టి అహం త్వాం భక్షయిష్యాన్ ప్రవిషేదం మమాననం, నువ్వు నా నోట్లోకి ప్రవేశించు అంటే ఆయన బుద్ధిబలానికి పరీక్ష పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఏవ ముక్త సురసయ ప్రాంజలి వానరర్షభ ప్రహృష్ట వదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఇక్కడ మీరు గుర్తించవలసింది ప్రహృష్ట వదన శ్రీమాన్. మంచి సంతోషంతో ఆయన జవాబు చెప్తున్నారు. బంగారం శిఖరాలు కనపడినప్పుడు కాదని వెళ్ళిపోవడం తేలిక,
తనని బాధ పెట్టేటటువంటి రాక్ష

స్వరూపం ఎదురుగుండా వచ్చి నిలబడి నువ్వు నోట్లోకి రా అంటే, అయ్యి బాబా ఆ బంగారం శిఖరం మీద కాసేపు కూర్చున్నా గొడవ వదిలిపోయేదేమో, ఈవిడ వెళ్ళిపోయేదేమో, ఇదేటి ఈవిడొచ్చింది అని ఇప్పుడు, అప్పుడు మోదం లేకుండా ఉండడం ఎంత గొప్పదో ఇప్పుడు ఖేదం లేకుండా ఉండడం కూడా అంతే గొప్పది. మోదం ఖేదం రెండూ లేకుండా ఉండాలి కదండి, అప్పుడు దీన్ని కూడా గెలిచినట్టు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నా నోట్లోకి రా అంటే, ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్, శ్రీమాన్ అంటారు మహర్షి, మంచి ప్రహృష్టమైనటువంటి వదనంతో అంటే సంతోషము లోపల ఉన్నది పైకి వ్యక్తమైంది. ఎందుకని, పుటం పెడితే కదండి బంగారానికి వెన్ను వచ్చేది, రామకార్యం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ప్రతిబంధకాల్ని కాదని పెడితే కదండి సంతోషం, వీటిని గెలిస్తే కదా, ఏమీ లేకపోతే ఇంక నేను చేసేదే ఉంది, ఎవరైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చాపిభార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామం చాకృష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా నేను రామకార్యం మీద పెడుతున్నానమ్మా, రామో దశరథిర్నామ ఎక్కడ రామకథ ఎంత సంక్షిప్తంగా చెప్పాలో, ఎక్కడ రామకథ విస్తృతంగా చెప్పాలో అలా చెప్తారే. దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి దండకారణ్యంలో లక్ష్మణ సహితుడై సీతాసహితుడై ప్రవేశిస్తే ఆయన భార్యని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి వెడుతున్నానమ్మా నేను ఆ అథవా మైథిలీం దృష్ట్వా రామంచా కృష్ణకారిణం, సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తానన్నారు. అంటే ఆవిడంది, ఏవ ముక్త హనుమత సురస కామరూపిణి అబ్రవీన్నాతి వర్తేన్మాం కశ్చిదేశం వరోమమ, నాయనా ఇది నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం, నా నోట్లోకి ఎడితే తప్ప నువ్వు వెళ్ళలేవంది ఆవిడ. అయితే అమ్మ నేను పట్టేంత నోరు తీరన్నారు, ఇద్దరు పందెం వేసుకున్నారు, ఈయన పెరుగుతున్నారు ఆవిడ పెరుగుతోంది. ఆఖరికి ఆయన ఏం చేశారు, దీర్ఘజిత్వం సురసయ సుఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మనక్కాయం బభూవా అంగుష్టమత్రక, ఒక్కసారి బొటన వేలంత అయిపోయారు, చిన్ని స్వరూపం అయిపోయి నోట్లోక్కదు వెళ్ళమంది, నా నోట్లోక్కదు రమ్మంది, ఒక్కసారి లోపలికి వెళ్ళి పైకి వచ్చేసారు. వచ్చేసి అన్నారు, అమ్మా నువ్వు నోట్లోకి రమ్మన్నావు, నోట్లోకి వచ్చాను, వచ్చి బయటకు వచ్చేసాను, కాబట్టి అమ్మ నేను వెళ్ళిపోవచ్చుగా, ప్రవిష్టోస్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే, అమ్మా నీకు నమస్కారం అమ్మా దాక్షాయణి, గమిష్యే ఎత్ర వైదేహీ సత్యంజాసీత్రస్తవ, అమ్మా నేను వెళ్ళి ఇప్పుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి బయలుదేరిపోవచ్చా, నీకు నమస్కారం. ఆవిడంది, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన, నాయనా ఎంత బుద్ధి బలం రా తండ్రి నీది, నోట్లోకి వచ్చి రా అంటే వచ్చి పైకి వెళ్ళిపోయావు, కాబట్టి ఇదే బుద్ధి వైభవంతో సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని ఒకని ఒకటి చేసిన వారు హనుమ అన్న కీర్తిని శాశ్వతముగా గడించదవుగాక, వెళ్ళిరారా తండ్రి అందేవుడు అంటే ఆయన ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు దేవతలు అన్నారు, తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్యతి భూతాని ప్రశశంసు తదాహరిం, ఇప్పుడు మూడవ దుష్కరమైన కర్మ చేశారు హనుమ అన్నారు. ఏమిటి మూడవ దుష్కరమైన కర్మ? ఒకటి ఈయేషా సంకల్పం, ఒకటి బంగారు పర్వతాన్ని కాదు అని వెళ్ళగలగడం, ఇప్పుడు మూడవది ఈవిడ భయపెట్టింది, ఈవిడ భయపెట్టి ఎదురుగుండా వచ్చి నిలబడింది అంటే అమ్మ బాబోయ్ అనిపించేటటువంటి సందర్భం. కానీ ఆయన ఏం బెంగపెట్టుకోలేదు, లోపలికి వెళ్ళి పైకొచ్చారు, ఇది బ్రహ్మగారి వరం, నా నోట్లోకి వెళ్ళి రాకుండా వెళ్ళలేవుంది ఆవిడ. అంటే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటటువంటి పనికి పుణ్యముగా మార్చి పుణ్యము వలన ఫలితాన్ని నేను పొందుతానన్న సంకల్పం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకో తెలుసా అండి, పుణ్యం అవుతుందండి. ఏమవుతుంది పుణ్యం అయితే? ఒక సుఖాన్ని మీకు ఇస్తుంది, అది మారిందనుకోండి పుణ్యం ఒక సుఖం కింద వస్తుంది. ఇప్పుడు పాపం మారిందనుకోండి దుఃఖం కింద వస్తుంది. దుఃఖంతో ఉన్నవాణ్ణి ఇనప గొలుసులతో కట్టినట్టు, సుఖంతో ఉన్నవాణ్ణి బంగారు గొలుసులతో కట్టినట్టు. బంగారు గొలుసులతో కట్టబడ్డవాడు ఇనప గొలుసులతో కట్టబడ్డవాడిని చూసి ఉరే నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారు రోయ్ అన్నాడు అనుకోండి, వాడన్నాడు దేంతో కడితే ఏమిటి, నిన్ను కట్టారుగా అన్నాడు. ఇప్పుడు బంగారు గొలుసులతో కట్టబడితే ఏమిటి గొప్ప, బంగారు గొలుసులతో కట్టబడ్డాడని ఓ కీర్తి అంతే, కానీ కట్టబడ్డాడా లేదా? మీరు చేసేటటువంటి కర్మ, మీరు చేసేటటువంటి పని పుణ్యంగా మారి ఆ పుణ్యము మిమ్మల్ని రక్షించాలని కోరకూడదు. ఎందువల్ల తెలుసా అండి, అది జన్మ పరంపరని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. పైగా పుణ్యం అంటూ వస్తే దాన్ని అనుభవించడానికి ఒక శరీరం కావాలా? అప్పుడు మీరు పుణ్యం ఒకటే చేస్తారనేవి మీ పుణ్యం వ్యయమైపోతుంది. అప్పుడు పాపం చేస్తే

అప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించద్దు. ఇప్పుడు ఆ పుణ్యము నాకొద్దు, పాపము నాకొద్దు, రెండూ నాకొద్దు అన్నారనుకోండి, చేసేది చేసేసి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, నన్ను వాడుకున్నందుకు నీకు థ్యాంక్స్ అన్నారనుకోండి, ఈశ్వరుడు ఎంత సంతోషిస్తారు చూడండి. ఇప్పుడు మీకు రావలసిన జన్మలు తరిగిపోతున్నాయి, ఇంకా ఈశ్వర ప్రీతికి మీరు హేతు అవుతున్నారు. ఆ ఈశ్వర ప్రీతి

బుద్ధితో ఎందుకు చేయాలంటే జ్ఞానం కోసం చెయ్యాలి. మీరు ఒకటి కొంచెం నేను ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అన్నం వండుతుంటారు, అన్నం వండేటప్పుడు కుక్కర్ శుభ్రంగా కడిగేసి అందులో ఏదో డబ్బా నీళ్లు పోస్తే రెండు డబ్బాలు నీళ్లు పోసి దానికి మూత పెట్టేటప్పుడు గ్యాస్కెట్ జాగ్రత్తగా పెట్టి దాని మీద పెట్టి బాగా తిప్పి చూసి కదలటం లేదని రెండు హ్యాండిల్స్ సమానంగా వచ్చాయా లేదా చూసి దాని మీద వెయిట్ పెట్టి ఓసారి చిన్న దెబ్బ వేసి కొట్టి చూసి ఎక్కడి నుంచి నీళ్లు రావట్లేదు నమ్మకం చేసుకుని ఇప్పుడు దాన్ని తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఓ 20 నిమిషాలు పోయిన తర్వాత కంచం పెట్టేసుకుని కుక్కర్ దింపేద్దామని చూశారు. ఉడుకుతుంది అన్నం? ఉడకదు. లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఉడికించగలిగినది ఏది? అగ్నిహోత్రం. మీరు అగ్నిహోత్రాన్ని వెలిగించి కుక్కర్ని పెట్టి కూర్చున్నారనుకోండి, నువ్వు లోపల ఈ లెక్క పెట్టుకోకపోయినా ఒక డబ్బా సోలతో పోసినటువంటి ప్రతి బియ్యపు గింజ నీటితో కలిసి తత్తమై అన్నము మెతుకులుగా మారిపోయినది, నువ్వు దింపుకు తినచ్చు, కూత వేస్తుంది కదా. అప్పుడు మీరు స్టవ్ కట్టేసి అన్నం తినేస్తారు. అగ్నిహోత్రం ఎప్పుడు ప్రతి బియ్యపు గింజని మెతుకుగా చేసిందో మీకు చెప్పాలా? మీకు చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడు ఉడకదు, వెయిట్ పెట్టలేదు అనుకోండి, ఆవిరంతా పైకి పోతుంది. మీరు బయట తాళం వేసుకుని ఇలాగ గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం అన్నం ఉడికిపోతుందని వెళ్ళొచ్చేస్తే ఇదంతా పైకి కొట్టేస్తుంది ఆవిరి, మెతుకులు కూడా పైకి తినేస్తాయి కదండి. ఒక్కొక్కసారి కుక్కర్ పైప్ లేటే ఊడిపోయి పైకి ఎగిరిపోవచ్చు కూడా, కింద వేడి ఎక్కువ అయిపోతాయి. మీరు చెయ్యవలసినటువంటి కర్మ కుక్కర్ జాగ్రత్తగా మీరు అమరికతో కౌశలంతో అందంగా పెడితే ఎప్పుడు మీరు పెట్టినది అన్నమైందో మీకు తెలియదు, అన్నం అయిపోయింది. అలా మీరు చిత్తశుద్ధితో కర్మ చేసుకుంటూ పెడితే ఒకనాడు జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఎప్పుడు ఆవిర్భవించింది అది ఎవ్వరూ చెప్పలేరు, దానికి ముహూర్తాలు ఉండవు, ఏ పంచాంగంలోనూ ఉండవు. అకస్మాత్తుగా ఈశ్వరుడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. అది ఇస్తే ఏమవుతుందో తెలుసా అండి? మిగిలినవి కుక్షింభరత్వపు విద్యలు అంటే కడుపు నింపుతాయి. ఇదేం చేస్తుందంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే ఈ జ్ఞానం శివానుగ్రహంగా వస్తుంది అని.

0: No FM 90.4.
1: వరి విత్తన సంరక్షణ. విత్తనము ఒక జైవిక పదార్థము. వరి విత్తనము ఒక జైవిక పదార్థము. అటువంటి వరిని రాబోయే పంటకాలం వరకు యోగ్యమైన స్థితిలో కాపాడుకోవడానికి చేసే ప్రక్రియలనే వరి సంరక్షణ అంటాము. బంగ్లాదేశ్ లో రైతులు 95% పండించిన వరిని రాబోయే విత్తనాలకు దాచుకుంటారు. ఇక్కడ విత్తన సంరక్షణ మహిళల బాధ్యత. అందుకే మహిళలే విత్తన నిల్వ చేసే ప్రక్రియలో నాణ్యత ఎందుకు తగ్గుతుందో మరియు దీన్ని ఎలా నివారించాలో తప్పక తెలుసుకోవాలి. విత్తన నిల్వ చేసే కాలంలో వాటి నాణ్యత వాటిలోని తేమపైనే ఆధారపడుతుంది. విత్తనాలను నిల్వ చేసే ముందు వాటిని బాగా ఎండపెట్టకుంటే అవి వేడెక్కి తేమ వల్ల మెత్తబడిపోతాయి. దీనివల్ల విత్తనాలకు క్రిములు చేరి చీడపీడల బారిని పడతాయి. దీనివల్ల విత్తనాల నాణ్యత తగ్గిపోతుంది. తక్కువ నాణ్యత గల విత్తనాలను వాడటంతో వచ్చే పంట కాలంలో ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. బోగ్రా జిల్లా మఝీరా ఉప జిల్లాలోని మరియా గ్రామ మహిళా రైతులు వారి చేదు జీవితానుభవంతో విత్తన సంరక్షణకై బాగా పనికొచ్చే మెళకువలను కనుగొన్నారు. ఈ క్రియాశీల మహిళల నుండి

0: కొన్ని మెళకువలను తెలుసుకుందాము. నాణ్యమైన కంకులను ఎంపిక చేసి వాటిని విడిగా కోస్తాం. తరువాత వాటిని నూర్చి వాటిని ఒక బల్లపై ఎండబెడతాం. తరువాత బల్లపై ఒక డబ్బాలో ఈ విత్తనాలను నిల్వ చేస్తాం. ఎండిన విత్తనాలను పళ్లతో కొరికి వాటి పొడిదనాన్ని పరీక్షిస్తాము. ముందుగా విత్తనాల డబ్బాలో క్రిములు మరియు వాటి గుడ్లు కాని లేకుండా ఉండాలి. అందుకని దానిని కడిగి శుభ్రపరచి ఆరబెట్టుకుంటాము. మా గ్రామ మహిళలు ప్లాస్టిక్ బిందెలు, రేకు డబ్బాలు లేక డ్రమ్ములను విత్తనాల నిల్వకు వాడతారు. కొందరు పెయింట్ చేసిన మట్టి పాత్రలను కూడా విత్తనాల నిల్వకు విరివిగా వాడతారు. రాబోయే పంటకాలంలో తక్కువ విత్తనాలతో మంచి దిగుబడిని పొందడానికి వాటిని మెరుగైన స్థితిలో నిల్వ ఉంచాలి. మరియా గ్రామంలోని కొందరు మహిళలు వారి మట్టి కుండలకు గాలి సోకకుండా లోపల వెలుపల వార్నిష్ లేక తారును పులుముతారు. ఇంకొంతమంది మహిళలు వారి కుండలకు వంట నూనెను పులుముతారు. మూత వైపు నుండే కాకుండా మట్టిలోని చిన్న రంధ్రాలతో కూడా అన్ని వైపుల నుండి గాలి ఆడి విత్తనాల యొక్క నాణ్యతను నాశనం చేస్తుందని వారికి తెలుసు.
1: విత్తనాల డబ్బాలో ఇంకా చోటు మిగులుంటే ఈ మహిళలు ఇంకో అద్భుతమైన పాత పద్ధతిని అనుసరిస్తారు. మండుతున్న కొవ్వొత్తిని ఒక డబ్బాలో ఉంచి దానికి మూత పెడతారు. అంటే ఈ ప్రక్రియ ద్వారా లోపల ఆక్సిజన్ ఉన్నంత వరకు కొవ్వొత్తి మండుతూనే ఉంటుంది. దానివల్ల లోపలున్న క్రిములన్నీ కూడా నశిస్తాయి.
0: విత్తనాలు బాగా ఎండాక డబ్బాలో పూర్తిగా పై వరకు విత్తనాలను నింపుతారు. డబ్బా నిండా విత్తనాలు లేకపోతే అటుకులు గాని పొడారిన ఇసుక గాని గాలి ఆడకుండా నింపుతారు. సాధారణంగా మా పల్లెలో డబ్బాలో విత్తనాలు పోసే ముందు అడుగున మరియు విత్తనాల పై భాగంలో ఎండిన బిష్కతలి ఆకులను పరుస్తాము. బిష్కతలి ఆకులే కాకుండా ఎండిన వేపాకు, పొగాకు లేదా నాప్థలిన్ బిళ్లలను డబ్బాలో వేసి గట్టిగా మూత పెడతాము. దీనివల్ల క్రిములను అదుపు చేయవచ్చు. డబ్బాను నేలపైన ఉంచితే విత్తనాలు అతి వేగంగా నేల నుండి తేమను పీల్చేసి విత్తనాల రంగు వెలసి బూజు పడతాయి. అందుకే వీటిని నేల నుండి ఎత్తులో పెడితే బూజు పట్టకుండా విత్తనాలు మంచి రంగుతో శుభ్రంగా కనబడతాయి. ఇంతకు మరియా గ్రామ మహిళల నుండి మనమేమి నేర్చుకున్నామంటే, మనము ఆరోగ్యమైన కంకులను ఎంచుకుని శుభ్రమైన మరియు ఏరిన విత్తనాలను మాత్రమే నిల్వ ఉంచాలి. విత్తనాలను నిల్వ చేసే ముందు డబ్బాను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. విత్తనాలను డబ్బా నిండుగా నింపాలి. విత్తనాలు నిండుగా లేకుంటే అందులో అటుకులు గాని పొడారిన ఇసుక గాని గాలి ఆడకుండా నింపేయాలి. డబ్బా మూతను పూర్తిగా గాలి ఆడనంత బిగుతుగా మూయాలి. బిష్కతలి, పొగాకు, వేప లేక నాప్తలిన్ వంటివి నిల్వ చేసి క్రిములను నివారించడంలో తోడ్పడతాయి. విత్తనాలను మట్టి కుండలో భద్రపరిస్తే దానికి గాలి ఆడకుండా లోపల బయట తారు, పెయింటు లేక వంట నూనె పూయాలి. నిల్వ డబ్బాలనెప్పుడు నేలను తాకకుండా ఉంచాలి. సరైన పద్ధతిలో నిల్వ చేసే విత్తనాలే మేలైన విత్తనాలు. మంచి విత్తనాలంటే మంచి పంట అని మనమెల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలనోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H pylori evolution కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ

0: endoscopy, pediatric endoscopy, ERCP, cholangioscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మన జీవితంలో తరచుగా ఎదురయ్యే ఒత్తిడి, టెన్షన్, కోపం వల్ల కలిగే ప్రభావాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. ముందుగా ఒత్తిడి. ఒత్తిడి అనేది మూడు అక్షరాల పదమే కాని తెగ కలవర పెడుతోంది. మామూలు అనారోగ్యమైతే కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది, ఒత్తిడి అలా కాదు. అలసట కలిగిస్తోంది, అలజడి సృష్టిస్తుంది, శారీరక మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందట. అలాంటి ఒత్తిడితో బాధపడే బదులు దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం. ఒత్తిడికి ఉత్తమ థెరపీ శారీరక వ్యాయామమే అట. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను ఎవరినైనా తీసుకోండి, క్రమం తప్పక వ్యాయామం చేస్తారు, తమ టెన్షన్లను ఉపశమనం అదేనంట. ఇంటా బయట పనులెక్కువై తీరిక లేకున్నా సరే రోజులో కనీసం అరగంట సమయాన్ని మీకంటూ కేటాయించుకోండి. ఆ కాసేపు మొహమాటం పక్కన పెట్టి మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. దుస్తులు, అలంకరణ ఏదైనా సరే, పాడాలనుకుంటే శృతిలయల్లు ప్రవేశం లేదని సంకోచించకుండా పాడేయండి. నృత్యమైనా అంతే, మార్కులు సర్టిఫికెట్ల కోసం కాదుగా, సొంత ఆనందం కోసమేగా. ఇంకాస్త వెసులుబాటు ఉంటే మీకు నచ్చే అంశాలకు సంబంధించిన పుస్తకం చదవండి. మనసుకు కలిగిన ఎలాంటి దుఃఖాలనైనా ఆప్తులతో చెబితే వాటి సాంద్రత లేదా తీవ్రత తగ్గుతుందని. కనుక నా విషయాలు నాకే సొంతం అని దాచిపెట్టకుండా ఇష్టమైన వ్యక్తితో చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడిక ఒత్తిడికి తావుండదు. సెల్ ఫోన్, టీవీ గొప్ప కాలక్షేపం అనుకునే వారిలో మీరు కూడా చేరారా? మరి ఆ కాలక్షేపం చేకూడనంత చెడు చేసి చోద్యం చూస్తుంది ని అర్థం చేసుకోండి. అందులో మెదడు నరాలకు ఒత్తిడి కలిగించడం ఒకటి. ఇంత అనర్థాన్ని కొని తెచ్చుకోవడమా, వాటి నుంచి దూరం ఉండడమా అని ఆ నిర్ణయం మీదే. యాంత్రికతను ఛేదించండి. ఎంతసేపు పనుల్లో మునిగి తేలినా సరే కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పండి, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లిరండి, లేదా వాళ్లను మీ ఇంటికి ఆహ్వానించండి. కాసేపు ఏ పార్కుకో షికారుకో వెళ్లిరండి. ఇలాంటివి ఒత్తిడిని తగ్గించడమే కాదు, ఆనందాలు కూడా నింపేస్తాయి. రింగ్, వాలీబాల్, కబడ్డీ లాంటి అవుట్డోర్ గేమ్స్ ఆడండి. కుదరకపోతే చదరంగం, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ అయినా ఆడండి. ఆటలు ఒత్తిడిని దూరం చేసే ఉల్లాసాన్ని అందిస్తాయట. ఇప్పుడు మీకోసం ఒక చక్కటి పాట.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ.

0: பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன் டாக்டர் என் மாதுரி, MBBS, MS, MCH சர்ஜிக்கல் ஆங்காலஜி, FI, MAS கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், JP ரோட், பீமபுரம்.
2: வெல்கம் பேக் டு ஆயுஷ்மான் பவ. அன்ன ஜப்புலக்கு மூலம் ஆங்ஸைட்டி, அதே அண்டி మానసిక ఆందోళన. ఇది మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే దీన్ని అధిగమించడం అంత కష్టమేం కాదు. మీ మీద మీరు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. జీవితాన్ని సానుకూల దృక్పథంలో చూసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించండి. సవాలక్ష వ్యాపకాలతో సతమతమైపోవద్దు. సమయానికి భోజనం, నిద్రలను కోల్పోయేంత బిజీగా అయితే మాత్రం ఉండొద్దు. వీలైనంత వరకు పొగ తాగడం, మద్యపానం సేవించడం తగ్గించండి. నిదానంగా వాటికి దూరం అయ్యేందుకు ప్రయత్నించండి. ఎప్పుడూ ఒంటరిగా ఆలోచనలతో అస్సలు మునిగిపోకండి. ఏదో ఒక పనిని కల్పించుకొని బిజీగా ఉండేందుకు ప్రణాళిక చేసుకోండి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగా, ధ్యానం అలవర్చుకుంటే మరీ మంచిది. లేట్ నైట్ పార్టీలకు వెళ్ళకపోవడం ఉత్తమం. కుటుంబ బాంధవ్యాలు ఎప్పుడూ మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ప్రేమానురాగాలు, అనుబంధాలను ఏర్పరచుకోవడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుందట. మందుల కొట్టులో మందుల్ని కొని వేసుకునే అలవాటు మంచిది కాదు. వైద్యుణ్ణి సంప్రదించాకే మందుల్ని వాడండి. ఇంటర్నెట్ వీక్షణ తగ్గించండి. గంటల కొద్దీ కంప్యూటర్ల మీద కూర్చోవడం అలా కూడా ఆందోళన ప్రేరేపిస్తుంది. చిన్న చిన్న సంఘటనలకు సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ఒకే విషయాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని మదనపడకూడదు. ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KVUPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు చెప్పిన మాట అక్షరాల సత్యం అంటున్నారు పరిశోధకులు. సినిమా టికెట్ దొరకనప్పుడు, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు, ఆఫీసులో సెలవు దొరకనప్పుడు వచ్చే కోపాన్ని ఇకపై దీర్ఘశ్వాసతో తీర్చే తరిమేయండి. మీకు కష్టం కలిగించిన వారిని ప్రేమతో క్షమించేయండి, ఎందుకంటే కోపం వల్ల ఆయుష్ క్షీణిస్తుందట. అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్సిటీలోకి చెందిన పరిశోధకులు దాదాపు 3 దశాబ్దాల పాటు ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నారట. నిత్యం శాంతంగా ఉండేవారిలో పోల్చితే చీటికి మాటికి బాగా కోపంగా ఊరేగిపోయేవారికి మరణ ప్రమాదం 1.57% అధికమని తేల్చారు. జనాభాలో ఇలాంటి ముప్పు ఉన్నవారు దాదాపు 25% ఉన్నారట. పరిశోధనలో భాగంగా 1968 నుంచి 2007 వరకు 20-40 ఏళ్ల వయసున్న 1307 మందిని ఏటా వారి ఆగ్రహ స్థాయిల గురించి ప్రశ్నిస్తూ వచ్చారట. మరి ఆగ్రహం అన్నది ఒత్తిడికి ఒక రూపం. దీనివల్ల రక్తంలో కోర్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరిగిపోతుందట. ఫలితంగా తరచూ పొత్తికడుపులో నొప్పి, విరోచనాలు, పక్షవాతం, గుండెపోటు

హృదయ సంబంధ సమస్యలకు గురవుతారట. అది పరిశోధనలో పాల్గొన్న మానసిక నిపుణుడు గ్రహం ఫ్రిన్స్ పేర్కొన్నారట. గతంలో జరిగిన అన్యాయం కొందరి మనసుల్లో అంతర్లీనంగా గూడు పట్టుకుపోతుందట. మరి చీటికి మాటికి కోపం రావడానికి కారణమవుతుంది. రాను అది అలవాటుగా మారిపోయి చివరికి వారి ఆయుష్ను క్షీణింపజేస్తుందట. వామ్మో, మరి ఈ పరిస్థితి నుంచి బయటపడడం ఎలా అనేదే కదా మీ ప్రశ్న. మరేం భయం లేదు, ఈ చిట్కాలను పాటిస్తే మరి చాలట. కోపం రాగానే, అవును నేను అనవసరంగా కోప్పడుతున్నాను, ఇది నాకు మంచిది కాదు అని అంగీకరించండి. మీకు ఆగ్రహం తెప్పించిన విషయం నుంచి మీ దృష్టిని మరల్చండి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోండి. ఒకటి రెండు నిమిషాలు ఇలాగే చేయండి. జీవితంలో మీరేం ఆశిస్తున్నారో దాన్ని విజువలైజేషన్ చేసుకోండి. కోపం వచ్చినప్పుడు దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ఒక మంచి విధానం. అన్నిటికంటే ముఖ్యంగా తీరిక చేసుకుని బొమ్మలు వేయడం, పాడటం, సంగీతం వినడం వంటి సృజనాత్మక దాని పనిని చేపట్టండి. మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం సరిపోతుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ఒత్తిడి, టెన్షన్, కోపాన్ని మనపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. ఈ కార్యక్రమాన్ని విన్నందుకు ధన్యవాదములు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సంకల్పికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622354. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శ్వాస మండలం అనే పాఠం వింటారు.
1: బృందావన మురళీదారి వేలవై బాలుడా పరుగేలరా గోల చే కుక్క కైవేరు పేలరా
2: రాంఫట్ ఆగవే కుక్క
3: రాంఫట్ ఆగరా బాలక
4: చలో శ్వాస మండలం
5: ఎవరది ఎవరు ఎవరు
1: నిషేయో విలాశలం భయపడ కాయలారా
6: కుక్క వెంట పడితే అలా పరిగెత్తరాదు మేమంతా ఉన్నాం.
0: రెడీ విష్ణు,
4: విశ్రాంతి తీసుకో.
6: నువ్వెంత పరిగెత్తావో నేనంత అవస్థపడాల్సి వచ్చింది. మరి
5: వీపు మీద కొడితే పన్నుడినట్లు నేను పరిగెత్తితే నువ్వు అవస్థపడ్డం ఏమిటి?
6: బాగా అడిగావు. నేను నీ శరీరంలోని భాగాలమే నీకు శ్వాస మండలం చూపించాలని రాంపట్ అన్నా అంటే కుక్క ఆగిపోయింది. నువ్వు మా ముందు నిలబడ్డావు, ఇక దారిలోకి రా. నన్ను ముక్కు అంటారు, అదిగో దాని శాసనాలం అంటారు. అదే గాలి పీల్చే గొట్టం. ఇకపోతే ఆ కవల పిల్లలు ఒకేజనుగా కూడి ఉన్నదే అదే ఊపిరితిత్తులు. నీకు జ్ఞానోదయం కావాలనే ఉద్దేశంతో రాంఫట్ అన్నాం. అవును, నువ్వు పరిగెత్తాలంటే నీకేం కావాలి?
5: శక్తి శక్తి కావాలి. శక్తి ఎలా వస్తుంది?
4: బాగా అడిగావు. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు రొప్పుకుంటూ. ఎందుకు రొప్పావు?
5: బాగా గాలి లోపల పీల్చుకున్నందుకు, లేకపోతే ఊపిర చచ్చేవాణ్ణి కదా.
4: బాగా చెప్పావు. నువ్వు గాలి లోపలకు పీల్చుకున్నప్పుడు నీ శరీరంలోకి పోయే గాలి ఏమిటో తెలుసా?
5: గాలి ఏమిటో తెలుసా? ఇదేం పిచ్చి ప్రశ్న. గాలి గాలే.

0: చెప్తా, నేను లోపలకు ఆక్సిజన్ పీల్చుకున్నాను.
1: ఇప్పటికి వెలిగింది ట్యూబ్ లైట్, నువ్వు పీల్చుకున్న ఆక్సిజన్ ఏం చేస్తుంది?
0: అది మాత్రం తెలీదు, ఇంతకీ ఏమవుతుంది చెప్పు.
1: మన శరీర కణాలలో రక్తం సహాయం వల్ల చేరిన ఆహార పదార్థాలను దహించేందుకు ఆక్సిజన్ను అందిస్తుంది. ఆక్సిజన్ ఆహార పదార్థంతో రసాయనిక మార్పు చెంది శక్తిగా కార్బన్ డైఆక్సైడ్ గాను నీటి ఆవిరిగా మారుతుంది. శక్తి శరీర భాగాలకు కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి ముక్కు ద్వారా బయటకు నిష్క్రమిస్తాయి. ఆ శక్తి నీవు చేసే పనులకు సహాయపడుతుంది.
0: భలే గమ్మత్తిగా ఉందా వింటుంటే?
1: వింటే కంటే చూడడానికి ఇంకా వింతగా ఉంటుంది. దా నాలోకి పోయితోంది చూడు, మంత్రం వేస్తా రాంఫట్ చలో శ్వాస మండలం. నేను గాలి లోపలకు పీలుస్తున్నాను పీలుస్తున్నాను, జాగ్రత్త.
0: గాలిని గాలిలో కొట్టుకుపోతున్నాను, అదే గుహలో దూరుతున్నా.
1: గుహ కాదు, అది నీ ముక్కు లోపల భాగం.
0: వలలాగా వెంట్రుకలు, తడితడిగా గోడలు, జిగురు జిగురు చీమిళ్ళొచ్చి పాడు చికాగ్గా ఉంది.
1: అది ముక్కు దూలానికి ఉన్న గోడలు. ఈ గోడలు చిగురు పదార్థం కలిగి ఉంటుంది, లోపల వెంట్రుకలు ఉంటాయి కూడా. నిజమే, గాలిలోని దుమ్ము ధూళి సూక్ష్మజీవులు సరాసరి లోపలికి పోకుండా గాలిని ఫిల్టర్ చేసి లోపలికి పంపే ఏర్పాటది రాంఫట్. అవేం నీకు అడ్డు రావులే, లోపలి పద.
0: నీ లోపలి భాగం ఎన్ని మెలికలు తిరుగుంది, ఎందుకు?
1: ఆ మెలికల దారి నుంచి పోయే గాలిలోని తేమ ఎగిరిపోవటానికి, గాలి ఇంకా స్వచ్ఛపడడానికి గాను ఆ ఏర్పాటు.
2: ఇప్పుడు నువ్వు నాలో ప్రవేశిస్తున్నా సుమా రాంఫట్, నెమ్మదిగా గాలిలో ఇదుకుంటురా. ఆకాశంలో విమానంలా వేగంగా ప్రయాణం చేస్తావు, నన్ను గాలి గొట్టమంటావు. అలా ప్రయాణం చేసి ఊపిరితిత్తులు చేరుతావు.
0: ఈ గదులు ఏమిటో ద్రాక్ష గుర్తుల్లా ఉందే. ఈ గది గోడ నిండా సన్నని వెంట్రుకల్లాంటివేవో వలలాలుకున్నాయి.
3: వేణు, నువ్వు చూస్తున్నది గాలి గదులు. బయట నుంచి లోపలికి పీల్చుకునే గాలి ఈ గదులను చేరుతాయి. ఇక నువ్వు చూస్తున్న సన్నని వెంట్రుకల్లాంటి వలను కేశనాళికలు అంటారు. ఈ కేశనాళికలలో రక్తం ఆహార పదార్థంలోని పోషకాలు కలిగి ప్రవహిస్తూ ఉంటుంది.
0: చేపల వలలా అల్లుకున్నవి కేశనాళికలా? భలే, అవి ఎందుకు అలా ఉన్నాయి?
3: గాలి గదులలో నిండిన గాలిలోని ఆక్సిజన్ ను కేశనాళికలలోని రక్త కణాలు పీల్చుకుంటాయి హిమోగ్లోబిన్స్ లోకి. ఇక రక్త కణాల్లోని ఆహార పదార్థం ఈ ఆక్సిజన్ తో రసాయనిక చర్య చెంది ఆహార పదార్థం శక్తి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరిగా మారుతుంది. శక్తి రక్తం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి వ్యాపిస్తుంది. ఇక కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి గాలి గదులను చేరి అలా నెమ్మదిగా గాలి గొట్టం ద్వారా ముక్కు ద్వారా బయటకి పోతుంది. ఇలా చెడు గాలి బయటకి పోవటాన్ని నిశ్వాస అంటారు వేణు.
0: అవును, ఇప్పుడు పెనం మీద కూర్చున్నంత వెచ్చగా ఉంది, ఉక్కిరి బిక్కిరిగా కూడా ఉంది.
3: అదంతా కార్బన్ డైఆక్సైడ్ మహిమ ఇంకా బయటకి వచ్చాయి.
0: అది సరే, గాని నీలోని గది గోడలు దగ్గరికి వచ్చి గది ఇరుకాయి. మరి కాసేపటికి గోడలు దూరంగా జరిగి గది పెద్దదవుతుంది. ఇదేమయ్యా బెలూన్లా?
3: నీకో విచిత్రం చూపిస్తాను చూడు. ఊపిరితిత్తుల నుంచి బయటపడతావు, ఉరహ్ కుహరం చేరుతావు. చేరావా?
0: ఇదేదో ఎముకల పంజరంలా ఉందే.
3: అబ్రకదబ్రా, నీవు ముందుకు చూడు. రెండు పెద్ద గాలి తిత్తులు, వాటిని ఆనుకుని ఒక విల్లాంగిన కండరం కనిపిస్తోందా?
0: దాన్ని డయాఫ్రామ్ అంటారు కదూ.
3: కరెక్ట్, ఎముకల పంజరంలా కనిపిస్తుంది గాలి తిత్తులు. ఏమనుకుంటున్నావు? ఊపిరితిత్తులు అంటే నేనే. నాకు సంకోచ వ్యాకోచ స్థితులు చెందే అలవాటు ఉంది. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు నేను వ్యాకోచిస్తాను, అంటే నాలోని గదులు విశాలమవుతాయి. అటు తర్వాత ఆ విల్లులా ఉన్న డయాఫ్రామ్ బాగా వంగి నన్ను ఎలా నొక్కుతోందో చూడు. అందువల్ల సంకోచం చెంది నాలోని గదులు దగ్గరగా కుంచుకుపోతాయి. ఇలా జరగటం వల్ల లోపలి చెడుగాలి, అదే కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి

0: శ్వాసనాళం కుండా ముక్కు కుండా బయటకి పంపబడుతుంది. అర్థమైందా?
1: అర్థమైంది.
0: అయితే అబ్రకదబ్రా, ఇక బయటకి వచ్చేయి. గాలి గొట్టం ద్వారా, ముక్కు ద్వారా బయటకి వచ్చేయి. నీతో చాలా మాట్లాడాలి.
1: వచ్చేసా ఊపిరి చుట్టూలోకి. గాలి గొట్టంలో కొట్టుకోబోతున్నా. అంతరిక్షంలో ప్రయాణం చేసినట్టుగా ఉంది. అమ్మయ్యా, ముక్కు ద్వారా బయట పడగలిగాను.
2: వేణు, లోపల శ్వాసమండలంలోని భాగాలన్నీ చూసావు కదా, నువ్వు తెలుసుకున్నది ఏమిటి?
1: మన శరీరానికి శక్తి కావాలి. ఆ శక్తి పొందటానికి రక్తంలోని ఆహార పదార్థాల సారాన్ని శక్తిగా మార్చటానికి ఆక్సిజన్ చాలా ముఖ్యం. అందువల్ల మనం ముక్కు ద్వారా ఆక్సిజన్ నిండిన గాలిని ఊపిరితిత్తుల్లో నింపుదాం మొదలు. దీన్ని ఉచ్ఛ్వాస అంటారు. అంతే కదా ముక్కు?
2: ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
1: ఇకపోతే మనం లోపల పీల్చుకున్న ఆక్సిజన్ రక్తంలో కలుస్తుంది. ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వస్తుంది. దీన్ని నిశ్వాస అంటారు.
0: గుడ్, నువ్వు చాలా క్లేవర్.
3: ఇంకా నువ్వేం నేర్చుకున్నావేను?
1: ఊపిరితిత్తుల్లో జరిగే వాయు మార్పిడి వల్ల మంచి గాలి లోపలకు, చెడు గాలి బయటకి పంపబడుతుంది. ఈ క్రియను శ్వాసక్రియ అంటారు. నిజమేనా?
0: వెల్, బాగా చెప్పావు. ఇంకా ఏం గ్రహించావు?
1: లోపలకు పీల్చుకునే గాలి వేడి తక్కువగా ఉండి ఆక్సిజన్తో నిండి ఉంటుంది. ఇక బయటకు వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరితో నిండి ఉంటుంది. ఇందులో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఆల్ రైట్.
2: ఓకే, ఇంకో విషయం, మనం విశ్రాంతి తీసుకునే సమయంలో నిమిషానికి 16 నుంచి 18 సార్లు మంచిగానే లోపలికి పీల్చుకుంటాం. అందుకే కష్టపడి పనిచేయాలి. యోగాసనాలు వ్యాయామం చేయాలన్నమాట.
1: అన్నమాట ఏమిటి? ఉన్నమాటే. చాలా విషయాలు చెప్పారా. ధన్యవాదాలు. నిద్ర వస్తోంది. వస్తా. ఏమిటి ఇంతసేపు చూసిందంత కళ? భలే కళ, భలే కళ. చలో శ్వాస మండలం. ఆబ్రక దబ్రా, దబ్రకాబ్రా. ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శ్వాస మండలం అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గణితంలోని లాభ నష్టాలు అనే పాఠం వింటారు.
5: మధు, మధు.
6: నాన్నగారు, నాన్నగారు.
5: యశస్వి, మీ అమ్మేది నాన్న?
6: వంటింట్లో ఉంది నాన్నగారు.
5: మధు, మధు, ఏం చేస్తున్నావు లోపల? ఏం తెచ్చానో చూడు.
7: వస్తున్నా. ఏంటండి, ఏంటి?
5: అస్తమానం అలా వంటగదికే అతుక్కోకపోతే నేనొచ్చే వేళకు కాస్త ఎదురావచ్చుగా.
7: సరేగాని, ఏమిటి? త్వరగా చెప్పండి. వంటింట్లో నాకు బోల్డ్ పనుంది.
5: రోజు ఉండేదేగా. కూర్చో ముందు. నోరుతెరు. ఇదిగో నీకిష్టమైన బాసుంది పెడతాను.
7: ఏమిటి, ఇవాళ చాలా హుషారుగా సంతోషంగా ఉన్నారు. ఏంటి సంగతి?
5: మన వ్యాపారంలో చాలా లాభం వచ్చింది, అందుకే చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, మీరు కూడా స్వీట్ తినండి.
7: ఇన్నాళ్లకు మనకు మంచి రోజులొచ్చాయండి.
5: మన వ్యాపారం నష్టాల నుంచి తేరుకొని లాభాల బాట పట్టినట్లే మధు.
7: చాలా సంతోషకరమైన మాట చెప్పారండి.
6: నాన్నగారు, స్వీట్ చాలా బాగుంది, ఇంకొకటి ఇవ్వరా?
5: తీసుకోండమ్మా. మధు, నువ్వు ఇంకో స్వీట్ తీసుకో.
7: మీరూ తీసుకోండి.
6: నాన్నగారు, మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. లాభమొచ్చింది, నష్టాల్లోంచి తేరుకున్నామని అంటూ ఉన్నారు. ఈ లాభ నష్టాలంటే ఏంటి నాన్నా?
5: చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. సాధారణంగా తల్లిదండ్రులు భార్యా పిల్లల్ని పోషించటానికి ఏం చేస్తారో చెప్పమ్మా.
6: ఏదైనా ఉద్యోగం కాని పనిగాని చేస్తారు నాన్నగారు.
5: ఉద్యోగం రాలేదనుకో, లేకపోతే ఉద్యోగం చేయటం ఇష్టం లేదనుకో, మరి అలాంటప్పుడు
6: ఏదైనా వ్యాపారం చేస్తారు నాన్నా.
5: యశస్వి, వ్యాపారం చేసేవాళ్ళని మనం ఏమని పిలుస్తాం?
6: వ్యాపారస్తులు అంటాము.
5: వెరీ గుడ్. మనస్వి, వ్యాపారం అంటే ఏమిటి?
6: కొనడం, అమ్మడం నాన్నా.
5: మరి వ్యాపారం ఎందుకు చేస్తారమ్మా?
6: డబ్బులు సంపాదించుకుని సుఖంగా బ్రతకడానికి నాన్నా.
5: బాగుంది యశస్వి. ఇప్పుడు వ్యాపారం చేయటానికి డబ్బులు అవసరం అవుతాయా?

0: వస్తువులు కొనుక్కొచ్చి అమ్మాలి కదా. డబ్బులు లేకుండా వ్యాపారం చేయలేం. డబ్బులు తప్పనిసరి. వ్యాపారస్తులే ముందు డబ్బులు పెట్టి సరుకులు కొని వాటిని తిరిగి అమ్మి సొమ్ము చేసుకుంటారు.
1: ఇలా సరుకులు కొని తిరిగి అమ్మటం ద్వారా వ్యాపారస్తునికి ఏం జరుగుతుంది?
0: వ్యాపారస్తుడు తను కొన్న వస్తువు ధరను హెచ్చు చేసి అమ్మటం వల్ల ఎక్కువ డబ్బులొస్తాయి. సరుకులు అమ్మే క్రమంలో తను కొనడానికి ఉపయోగించిన డబ్బులతో పాటుగా ఇంకాస్త ఎక్కువగానే వస్తాయి.
1: ఇలా వచ్చే డబ్బుల్నే మనం ఏమంటాం తెలుసా?
2: ఏమంటారు నాన్నగారు చెప్పండి.
1: దీన్నే లాభం అంటారు. యశస్వి, వస్తువును కొనేటప్పుడు దానికుండే వెలను ఏమంటారు?
2: కొన్న వెల అంటారు నాన్న.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా.
0: వస్తువును అమ్మేటప్పుడు దానికుండే వెలను అమ్మకం వెల అని అంటారు కదా నాన్న.
1: అవునమ్మా. సరే మరి, అమ్మకం వెల కొన్న వెల కంటే ఎక్కువైతే ఏం జరుగుతుంది?
2: లాభం వస్తుంది నాన్న.
1: ఓకే, ఒక వస్తువుపై వచ్చిన లాభాన్ని ఎలా సూచించవచ్చో చెప్పు.
2: అమ్మిన వెల మైనస్ కొన్న వెల ఈస్ ఈక్వల్ టు లాభం.
1: వెరీ గుడ్. ఒక కూరగాయల వ్యాపారి ఒక కిలో టమాటాలు 20 రూపాయలకు కొని 23 రూపాయలకు అమ్మితే అతడికి లాభం వస్తుందా? వస్తే ఎంత వస్తుంది?
0: టమాటాలు కొన్న వెల 20 రూపాయలు, అమ్మిన వెల 23 రూపాయలు కనుక అమ్మిన వెల కొన్న వెల కంటే ఎక్కువ కనుక లాభం వస్తుంది. అమ్మిన వెల మైనస్ కొన్న వెల ఇజ్ ఈక్వల్ టు 23 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 3 రూపాయలు.
2: 3 రూపాయలు లాభం వస్తుంది నాన్న.
1: అవునా? వ్యాపారి తెచ్చిన టమాటాలు 2 రోజుల తర్వాత కొన్ని కిలోలు మిగిలిపోయాయి. మరి 2 రోజుల తర్వాత కూడా టమాటాలు తాజాగా ఉంటాయా?
2: ఉండవు నాన్న, వడలిపోతాయి.
1: మరి అలాంటప్పుడు వాటిని అమ్మటం ఎలా?
2: ఇంకేముంది, అమ్మకం ధర తగ్గించి అమ్మేస్తారు.
1: ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది?
0: వ్యాపారికి తను కొన్న డబ్బుల కంటే తక్కువ డబ్బులు వస్తాయి.
1: దీన్నేమంటారో తెలుసా?
2: తెలీదు నాన్నగారు, మీరే చెప్పండి.
1: దీన్నే నష్టం అంటారు. అమ్మిన వెల కొన్న వెల కంటే తక్కువైతే నష్టం వస్తుంది.
0: నష్టము ఇజ్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల కదా నాన్న.
1: అవునమ్మా, కరెక్ట్ గా చెప్పావు.
0: వడలిపోయిన టమోటాల్ని వ్యాపారి కిలోకు 18 రూపాయలకు గాని అమ్మితే 2 రూపాయలు నష్టం వస్తుంది కదా నాన్న.
1: అవునమ్మా. ఇప్పుడు తెలిసిందా లాభ నష్టాలంటే ఏమిటో?
2: తెలిసింది నాన్నగారు.
0: కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువైతే లాభం, తక్కువైతే నష్టం వస్తుంది. లాభం ఎంతో తెలుసుకోవాలంటే అమ్మిన వెల నుండి కొన్న వెలను తీసివేయాలి. నష్టం ఎంతో తెలుసుకోవాలంటే కొన్న వెల నుండి అమ్మిన వెలను తీసివేయాలి.
1: పిల్లలు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. లాభమైనా నష్టమైనా కొన్న వెల ఆధారంగానే గణించబడుతుంది.
0: అవును నాన్నగారు, అమ్మిన వెలను కొన్న వెలతో పోల్చడం ద్వారానే లాభమా నష్టమా అని తెలుసుకోగలుగుతున్నాం. పిల్లలు ఏమండి, భోజనాలకు లేవండి.
1: పిల్లలు పదండి, భోజనం చేద్దాం. మళ్ళీ రేపు లాభ నష్టాల గురించి ఇంకా చాలా విషయాలు నేర్చుకుందాం. పదండి.
2: నాన్నగారు, ఈరోజు మీరు లాభ నష్టాల గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తానన్నారుగా.
1: చెప్తానమ్మా. మీ హోంవర్క్ పూర్తి చేశారా?
2: చేశాం నాన్నగారు.
1: సరే, లాభ నష్టాలకు సంబంధించిన కొన్ని సమస్యలను గమనిద్దాం.
2: సరే నాన్న.
1: ఒక వ్యాపారి కంపాస్ బాక్స్ 25 రూపాయలకు కొని 30 రూపాయలకు అమ్మితే అతడికి లాభం వస్తుందా నష్టం వస్తుందా?
2: లాభం వస్తుంది నాన్న, 5 రూపాయలు లాభం వస్తుంది.
1: గుడ్. రాము అనే పిల్లాడు ఒక సైకిల్ని 1500కు కొని తరువాత 1200కు అమ్మినట్టయితే రాముకి వచ్చేది లాభమా నష్టమా?
0: అమ్మిన వెల కొన్న వెల కన్నా తక్కువ కావున నష్టం వస్తుంది. ఈ నష్టము ఇజ్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల ఇజ్ ఈక్వల్ టు 1500 మైనస్ 1200 ఇజ్ ఈక్వల్ టు 300, అంటే నష్టము 300 రూపాయలు వస్తుంది నాన్న.
1: సరే, చాలా కరెక్ట్ గా చేశావు. మనస్వి, రాజు అనే పిల్లాడు 3.50 రూపాయలకు పెన్సిల్ కొన్నాడు. అతడికి 1.5 రూపాయి లాభం రావాలి అంటే ఎంత కమ్మాలి?
0: నాన్నగారు, ఈ సమస్యలో లాభం వచ్చింది కనుక కొన్న వెలకు లాభం కల్పితే అమ్మిన వెల వస్తుంది. కాబట్టి కొన్న వెల 3.50 రూపాయలకు 1.5 రూపాయి లాభం కల్పితే 5 రూపాయలవుతుంది. 1.5 రూపాయి లాభం రావాలంటే రాజు పెన్సిల్ను 5 రూపాయలు కమ్మాలి. నాన్నగారు, ఈరోజు దినపత్రికలో భారతీయ రైల్వేలు 30% లాభాలను ఆర్జించింది అని రాసుంది. అంటే

0: ఏమిటి నాన్న?
1: ఓహో, అదే, దీన్నే లాభశాతం అంటారు. 100 రూపాయలకు 30 రూపాయలు లాభం వచ్చిందన్నట్లు.
0: భారతీయ రైల్వే సేవలకు గాను వచ్చే ప్రతిఫలంలో ప్రతి 100 రూపాయలకు 30 రూపాయలు లాభం వచ్చిందన్నట్టు కదా నాన్నగారు?
1: కరెక్ట్గా చెప్పావమ్మా.
2: ఒకవేళ నష్టం వస్తే నష్టశాతం అంటారా నాన్నగారు?
1: అవునమ్మా. సరే పిల్లలు, ఇప్పుడు లాభశాతం నష్టశాతం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక సమస్యను గమనిద్దాం. రాజేష్ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తాడు. రాజేషు బుట్ట మామిడి పళ్లను 200 రూపాయలకు కొని 250 రూపాయలకు గాను అమ్మాడు. బుట్ట యాపిల్ పండ్లను 400 రూపాయలకు కొని 450 రూపాయలకు అమ్మాడు. అయితే రాజేషు ఈ మామిడి పళ్లను అమ్మటంలో ఎక్కువ లాభం పొందాడా, లేక యాపిల్ పండ్లను అమ్మటంలో ఎక్కువ లాభం పొందాడా? దేనిలో ఎక్కువ లాభం పొందాడు చెప్పండి
0: నాన్నగారు? రాజేష్కు మామిడి పండ్ల విషయంలో 50 రూపాయలు, యాపిల్ పండ్ల విషయంలో 50 రూపాయలు లాభం వచ్చింది. అంటే లాభం రెండు వ్యవహారాల్లో సమానంగా ఉంది.
2: రెండిట్లోనూ సమాన లాభమే పొందాడు.
1: గుడ్, జాగ్రత్తగా గమనించండి.
2: మీరే చెప్పండి నాన్న.
1: సరే, రాజేష్కు మామిడి పండ్ల విషయంలో కొన్న వేళ 200పై 50 రూపాయలు లాభం వచ్చింది కదా. మరి 200కు 50 రూపాయలు లాభం వస్తే 100 రూపాయలకు ఎంత లాభం వస్తుందో చెప్పండి
0: నాన్నగారు. 100 × 50/200=25. అంటే 100కు 25 రూపాయలు లాభం వస్తుంది.
1: అంటే 25% అన్నట్టు కదా.
2: అవును నాన్న.
1: ఇప్పుడు రాజేష్కు యాపిల్ పండ్ల విషయంలో కొన్న వేళ 400పై 50 రూపాయలు లాభం వచ్చింది కదా. 400కు 50 రూపాయలు లాభం వస్తే 100 రూపాయలకు ఎంత లాభం వస్తుందో చెప్పండి.
0: నేను చెబుతాను నాన్న.
1: చెప్పమ్మా.
0: నాన్నగారు, 100 × 50/400=12.5 వస్తుంది. అంటే 100కు 12.5 రూపాయల లాభం వస్తుంది.
1: అంటే 12.5% అన్నట్లు కదా.
0: అవును. ఇప్పుడు అర్థమవుతుంది, మేము పప్పులో కాలేశాం. లాభం గాని నష్టం గాని కొన్న వేలపై లెక్కిస్తారు కదా. మామిడి యాపిల్ పండ్ల కొన్న వేలల్ని మేమంతగా గమనించకపోవటం వల్ల మా నుంచి తప్పు దొర్లింది.
2: యాపిల్ పండ్ల కంటే మామిడి పండ్ల విషయంలోనే రాజేష్ కు ఎక్కువ లాభం వచ్చింది.
1: లాభశాతం నష్టశాతాల వల్ల వ్యాపార లావాదేవీల్లో లాభాలు నష్టాలు ఏ మేరకు వచ్చాయో స్పష్టంగా గుర్తించగలం. సాధారణంగా లాభశాతం నష్టశాతం కనుక్కోవటానికి లాభశాతం = 100/100 అనే సూత్రాన్ని మనం ఉపయోగిస్తాం.
0: అలాగే నష్టశాతం = 100/100 సూత్రంగా ఉపయోగిస్తారు కదా నాన్నగారు?
1: అవునమ్మా.
2: ఏదైనా ఒక సమస్య ఇవ్వండి నాన్నగారు.
1: తప్పకుండా. ఒకడు 100 మామిడి పండ్లను 64 రూపాయలకు కొన్నాడు. అందులోంచి 20 పళ్ళు కుళ్ళిపోయాయి. మిగిలిన వాటిని ఒక్కొక్కటి 1 రూపాయి చొప్పున అమ్మాడు. అతడికి లాభం వస్తుందా లేక నష్టం వస్తుందా? ఎంత శాతం?
0: 100 మామిడి పండ్లను కొన్న వేళ 64 రూపాయలు, 100 పళ్లలోంచి 20 పండ్లు కుళ్ళిపోగా మిగిలినవి 80, 80 పండ్లను అమ్మిన వేళ పండు ఒక్కింటికి 1 రూపాయి కావున మొత్తం 80 రూపాయలు అవుతుంది. అంటే మామిడి పండ్ల కొన్న వేళ 64 రూపాయలు, అమ్మిన వేళ 80 రూపాయలు అవుతుంది. అమ్మిన వెల కొన్న వెల కన్నా ఎక్కువ కాబట్టి లాభం వస్తుంది. ఈ లాభము = 80 రూపాయలు − 64 రూపాయలు = 16 రూపాయలు వస్తుంది. లాభశాతము = 16 రూపాయలు / 64 × 100 = 25 వస్తుంది. అంటే 100కు 25 రూపాయలు లేక 25% లాభం వస్తుందన్నట్టు. అంతేనా నాన్నగారు?
1: చాలా చక్కగా విశ్లేషిస్తూ సమస్యను సాధించావమ్మా.
0: నాన్నగారు, 5వ తరగతి కొత్త పుస్తకంలో ఆలోచించండి అనే విషయం ఇచ్చారు. దీంట్లో ఒక భాగంగా ఒకే వస్తువు వేళ కొంత శాతం పెంచి తర్వాత అంతే శాతం తగ్గించి అమ్మినట్లయితే లాభమా నష్టమా ఎలా కనుక్కోవాలో అర్థం కావట్లేదు నాన్నగారు.
1: ఈ సమస్యను సాధించేందుకు ముందుగా సమస్యను విశ్లేషించాలి. సరే, ప్రయత్నం చేద్దాం. పిల్లలు, ఒక వస్తువు వేళ 100 రూపాయలు అనుకుందాం. వెలను కొంత శాతం పెంచమంటున్నారు. సరే, 10% పెంచుదాం. అంటే 10 రూపాయలు పెంచినట్లయితే వస్తువు వెలకాస్తా

0: పది రూపాయలు అవుతుంది.
1: అంతే శాతం తిరిగి తగ్గించాలి అంటున్నారు. అంటే 110 రూపాయలకు 10% వచ్చేసి 11 రూపాయలు అవుతాయి కదా నాన్నగారు.
0: అవునమ్మా, 110 రూపాయలను 10% తగ్గిస్తే 110-11 రూపాయలు =99 రూపాయలు అవుతాయి.
2: తగ్గించి అమ్మితే లాభమా నష్టమా అని అడుగుతున్నారు.
0: సరే, వస్తువు అమ్మిన వెల 99 రూపాయలు, వస్తువు కొన్న వెల 100 రూపాయలు అవుతాయి. కొన్న వెల అమ్మిన వెల కన్నా ఎక్కువ కాబట్టి నష్టం వస్తుంది.
2: నాన్నగారు, చాలా గమ్మత్తుగా ఉంది ఈ సమస్య.
0: లాభ నష్టాలకు సంబంధించి మీరేం గ్రహించారో చెప్పండి.
3: అమ్మిన వెల కొన్న వెల కన్నా ఎక్కువైన లాభము, తక్కువైతే నష్టం వస్తుంది. లాభం గాని నష్టం కానీ వస్తువుల కొన్న వెల ఆధారంగానే గణిస్తారు. లాభము = అమ్మిన వెల మైనస్ కొన్న వెల, నష్టము = కొన్న వెల మైనస్ అమ్మిన వెల. లాభ శాతం = లాభము బై కొన్న వెల ఇంటూ 100. నష్ట శాతం = నష్టము బై కొన్న వెల ఇంటూ 100.
0: వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చెప్పారు. మీకు లాభ నష్టాల గురించి పూర్తిగా అర్థమైంది.
4: ఇక లేవండి, చాలా పొద్దుపోయింది. మీరు సమస్యలను చర్చిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండిపోయాను. పదండి, ఇక భోజనాలు చేద్దాం.
0: ఇక పదండి, అమ్మ భోజనాలకు పిలుస్తోంది. పదండి పదండి.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శ్వాసమండలం, గణితంలోని లాభ నష్టాలు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మ్యూకోసా, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. పర్యాటక ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకునే పర్యాటక రంగాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. వాటిలో ఈరోజు మనం మాట్లాడుకునే ఇది లోవా. లోవా అనేది ఆధ్యాత్మికం, అలాగే మరోవైపు చూస్తే పర్యాటకంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. తలుపులమ్మ లోవా అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని. నిజంగా పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతం కూడా మనకి ఎంతో కనువిందు చేస్తుందని చెప్పాలి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలలో ఈ తలుపులమ్మ లోవా అనేది చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇది మనకి అన్నవరం దాటిన తర్వాత ఈ లోవకు మనకు వెళ్లాల్సి ఉంటుంది. తుని తర్వాత మనకి ఈ మార్గం ఉంటుంది. ఇంచుమించు రాజమండ్రి నుంచి 98 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే మనకి విజయవాడ నుంచి చూస్తే 300 కిలోమీటర్ల వరకు ఈ తలుపులమ్మ లోవ అనేది ఖచ్చితంగా మనకి దర్శించుకోవాల్సిన క్షేత్రం. అయితే రహదారి మార్గం ఉంది, అలాగే రైలు మార్గం కూడా ఉంది. రైలు మార్గానికి నుంచి వెళ్ళాలంటే అన్నవరం దిగాల్సి ఉంటుంది. అన్నవరంలో ట్రైన్ దిగి అక్కడి నుంచి మనం ఏ కారో లేకపోతే ఆటో అయినా మనం మాట్లాడుకుని ఈ క్షేత్రానికి వెళ్ళవచ్చు. నిజంగా ఈ క్షేత్రం ఎలా ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే మారేడుమల్లి అడవులు ఎలా ఉంటాయో, మారేడుమల్లిలో పైనుంచి జాలువారే జలపాతాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఈ లోవలో కనిపిస్తాయండి. లోవ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది, అలాగే ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఇది విలసిల్లుతుంది. ఇక్కడ జగన్మాత లలితాంబికాదేవి మరో అవతారంగా భక్తులచే పూజలు అందుకుంటుందండి. శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఈ తుని మండలం లోవ గ్రామంలో అవతరించారంట. భక్తులు తలచిన తలుపులు తీర్చే అమ్మ కాబట్టి తలుపులమ్మగా నిత్య పూజలు అందుకుంటుంది. అయితే చాలామంది తలుపులమ్మ అని పిలవరు, తలుపులమ్మ అని పిలుస్తారు. అంటే తలిచింది వెంటనే తీర్చే తల్లి కాబట్టి తలుపులమ్మ అనే పూజ అయితే సార్థకమైంది. చాలామంది భక్తులు మాత్రం తలుపులమ్మగానే ఈ క్షేత్రాన్ని తలుపులమ్మ లోవగా పిలుస్తారండి. నిత్యం కూడా ఈ తలుపులమ్మగానే పూజలు అందుకుంటుంది. మనకి తుని నుంచి చూస్తే 8 కిలోమీటర్ల దూరంలో లోవ కొత్తూరు గ్రామంలో ఈమె ఈ అమ్మవారు ఏం చేసి ఉన్నారు, దుష్ట శిక్షణ దీన సంరక్షణ కోసం తలుపు

మహాబలమ్మ తల్లి దుర్గమ్మగా, అలాగే ఆది పరాశక్తిగా, అభీష్ట ప్రదాయనిగా అవతరించింది. నిరంతరం ఇక్కడ సంచరిస్తూ భక్తులను కాపాడుతుందంట. ఇది స్థల పురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడుతుంది. అమ్మవారిని దర్శించి మొక్కుబళ్ళు చెల్లించుకుంటే వారు ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఏదైతే తలుపులమ్మ లోవకు వెళ్ళేటప్పుడు అన్ని చుట్టుపక్కలంతా కూడా కొండ ప్రాంతమే. అలాగే అమ్మవారు కూడా కొండపై నుంచి నిరంతరం ప్రవహించే పాతాళ గంగను, కమనీయ ఆలయ దృశ్యాలను చూసి భక్తులు చాలా పారవశ్యంతో అక్కడికి వెళ్ళి ఆనందంతో కూడా వారు ఈ క్షేత్రానికి వెళ్ళిన వారంతా కూడా ఎంతో పరవశించిపోతారు. కృతయుగంలో అగస్త్య మహర్షి జగజ్జనిని అయిన అమ్మవారిని ఈ ప్రాంతంలో పూజించినట్టు పురాణంలో కథనం కూడా ఉంది. కృతయుగంలో అయితే ధీరుడైన మేరుపర్వతం తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోతున్నాడంట. అప్పుడు అగస్త్యుడు అతన్ని ఆపే క్రమంలో దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభించాడు. మార్గశిర బహుళ అమావాస్య నాడు సాయంత్రం ఒకవేళ ఈ కేకారణ్యం నుండి ప్రయాణిస్తూ సూర్యాస్తమయ వేళ సంధ్యావందనం కోసం అగస్త్యుడు ఆజ్యం సమర్పించాలని పరిసరాలను పరిశీలించాడంట. ఒక్క చుక్క నీరు కానీ ఏరు కానీ ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా కనిపించలేదు. వెంటనే అగస్త్యుడు పాతాళగంగను ప్రార్థించాడు. మహాముని ప్రార్థన మేరకు పాతాళగంగ పర్వత శిఖరాల మీదుగా పైకి పెళ్ళువుకి ఒక లోయ గుండా ప్రవహించిందంట. సంధ్యావందనం పూర్తి చేసుకుని అగస్త్యుడు తర్వాత ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం తిరిగి ప్రారంభించాలని సంకల్పించాడు. అలసిపోయిన అప్పటికే ఎంతో దూరం నుంచి నడిచి వచ్చాడేమో అగస్త్య మహర్షి పూర్తిగా అలసిపోవడంతో ఆకలితో పాటు నిద్రకు కూడా ముంచుకొచ్చింది. ఓ చెట్టు కింద బండరాయిపై విశ్రమించి పైకి చూశాడు. అలా చూసిన అగస్త్య మహర్షికి చెట్టు మొదట్లలో ఆకులతో వేలాడుతున్న తీగ కనిపించిందంట. అది ఏమిటో నేను అగస్త్యుడు ఒక్కసారి దాన్ని ముట్టుకున్నాడు. చెట్టు నుంచి ఒక్కసారిగా మంచి పండిపోయిన మృదు ఫలాలు కింద పడ్డాయంట. ఆ రాత్రికి అగస్త్యుడు వాటిని పూజించాడు. ఇంతలోనే పెద్ద కాంతి కొండలోయ నుంచి వచ్చి ఆయనకి దర్శనమిచ్చిందంట. ఆ వెంటనే జగజ్జనిని లలితాంబికాదేవి ప్రత్యక్షమైంది. అగస్త్యుడు ఆదిశక్తిని పూజించి ప్రారంభించాడు. మానవులకు ఆయురారోగ్య అష్టఐశ్వర్యాలను ప్రసాదించే అమ్మగా ఇక్కడే ఈ అటవీ ప్రాంతంలో ఉండాలని ఆమెను కోరాడంట అగస్త్య మహర్షి. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు తానే ఆదిశక్తిగా ఈ అరణ్య ప్రాంతంలో సంచరిస్తానని ఆమె చెప్పి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. నాటి నుంచి అమ్మవారు భక్తులు తలుపులు తీర్చే తలుపులమ్మగా ఇక్కడే కొలువై దీనిని వీరంతా కూడా చెప్తుంటారు. క్రమంగా ఈ ప్రాంతంలో లోయగా కాలక్రమంలో లోవగా రూపాంతరం చెందింది. ఈ ఆలయం 2 దశాబ్దాల క్రితం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. ఒకప్పుడు కీకారణీయంగా ఉండే ఈ అటవీ ప్రాంతానికి ప్రస్తుతం రహదారి సౌకర్యం కూడా ఉంది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ దేవస్థానం తుని నుంచి ప్రత్యేక బస్సును కూడా నడుపుతుంది. కోస్తా జిల్లాల్లోని కొత్త పాత వాహనాలన్నీ కూడా అమ్మవారి వాహన పూజకు తరలిస్తుంటారు. అమ్మవారి పూజలు జరిపించుకున్న వాహనానికి ఏ విధమైన అవరోధం ఎదురు కాదనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే తలుపులమ్మ లోవ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా ఇక్కడ ఏదైతే ఆలయం ఉందో ఆలయ ప్రాంతంలో రూములు కూడా అందుబాటులోకి ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం కావడంతో మొక్కులు చెల్లించుకునే వారు ఎక్కువ ఈ ప్రాంతంలోని దొరికే వాటితో ఆహారంగా తీసుకుంటారు. గిరిజనులు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండటంతో వారు కూడా ఈ అడవిలో దొరికిన పళ్ళు ఫలాలు అక్కడ వారు జీవిస్తుంటారు. దానికి ఇంచుమించు ఎక్కడా దొరకని ఫలాలన్నీ కూడా వేసవికాలంలో దొరికే ఫలాలు
అలాగే ఏ కాలంలో వర్షాకాలంలో దొరికే ఫలాలు, ఏ కాలంలో ఏవైతే ఫలాలు ఉంటాయో ఆ ఫలాలన్నీ కూడా

అక్కడ లభ్యమవుతాయి అనేది కూడా ఒక భక్తులు పర్యాటకులు కూడా నమ్మకం. అక్కడికి వెళ్ళి చాలా చాలా రుచులు మేము చూసొచ్చామని అక్కడికి వెళ్ళి వచ్చిన వారు కూడా మనకు చెప్తుంటే, నిజంగా మనం కూడా ఒకసారి ఈ తలపులమ్మ లోవకు వెళితే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు. పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే నిజంగా వాళ్ళకి చక్కటి అనుభూతి. ఒక అందమైన లొకేషన్స్ని మన కుటుంబ సభ్యులకు చూపించే అవకాశం మనకు దక్కిందనే ఆ అనుభూతి. మరోవైపు మంచి అమ్మవారిని ఆధ్యాత్మికంగా చూస్తే ఎంతో సెంటిమెంట్ అమ్మవారిని దర్శించుకున్నాం, మన కోరికలు తీరుతాయనే అదృష్టం కూడా కలుగుతుంది అనేది భక్తుల నమ్మకం. దాంతో చాలామంది గోదావరి తీరం నుంచే కాదు, హైదరాబాదు అటు విశాఖపట్నం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ తలుపులమ్మ లోవకు వెళ్ళి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనేది మనకి చూస్తున్న ప్రస్తుతం లెక్కలను బట్టి అర్థమవుతుంది. వస్తున్న భక్తుల దృష్ట్యా కూడా ఈ దేవాదాయ శాఖ సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఈ జలపాతాలన్నీ వద్ద కూడా ఎటువంటి ప్రమాదాలు, భక్తులు స్నానాలు చేసే నెపంతో దిగుతారు కాబట్టి అక్కడ ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవటం, పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించారు. దాంతో ఏటికాయేడు భక్తుల సంఖ్య, పర్యాటకుల సంఖ్య ఈ తలుపులమ్మ లోవకు పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ షెడ్యూల్లో, మీ పర్యాటకం అవ్వచ్చు, ఆధ్యాత్మిక షెడ్యూల్ అవ్వచ్చు, ఈ షెడ్యూల్లో మీరు రాబోయే రోజుల్లో ఈ తలుపులమ్మ చూసేందుకు మీరు కూడా సిద్ధమైపోండి. మంచి క్షేత్రాన్ని దర్శించాం, మంచి పర్యాటక ప్రాంతాన్ని దర్శించాం అనుభూతి మీకు చాలా కాలం మీ మదిలో నిలిచిపోతుంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదండి. మరి ఇదండి ఈనాటి పర్యాటకంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, అలాగే పర్యాటక క్షేత్రం తలుపులమ్మ లావ. మరో క్షేత్రంతో, మరో పర్యాటక ప్రాంతంతో మరో ఎపిసోడ్లో మీ ముందుకు వస్తా ఉంటా. మరి సెలవు మరి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షరా స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881623454. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: చెవిపోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
3: చిన్నపిల్లలు

0: నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

కార్డియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.

0: మీరెక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నెరగాళ్లకు అస్త్రం కావచ్చు.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్, PCOD, ఓవరీ ట్యూమర్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ಓಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ಸೈತಾ ಕೆಟ ತಕ ಚಟೆ ಹಿತತು ತಾತ ಕೆಟ ತಕ ಚಟೆ ಹಿತತು ತೈಯತ್ತು ಚಟೆ ಹಿತತು ಚಟೆ ಹಿತತೆ ಹಿತಾಂ ಕತೆ ಹಿತತ ಧಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣ್ಣುತಾಂ ಝಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ.
1: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపెడుతున్నారా? గుర్తుంచుకోండి, పోలీసులు వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్టు చేయరు. భయపడకండి, పోలీసులను ఆశ్రయించండి.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు.

గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

ఎందుకని? ఇప్పుడు నీకేమైనా సాయం చెయ్యాలా? అరగంటలో వచ్చేస్తానుగా. వచ్చాక చేస్తాలేమ్మా, సరేనా? ఇంట్లో కూర్చుని నీ చదివేంటి నువ్వు చూసుకోకుండా వచ్చిన వెంటనే ఎక్కడికొక్కడికి వెళ్లాలా? మాటల్లోనే కాకుండా ఆ విసురు చాకు మీద కూడా చూపించేసరికి దమయంతి వేలు తెగి రక్తం వచ్చింది. స్వాతి కంగారుగా వచ్చి తన చున్ని తల్లి వేలికి చుడుతూ, బాగా తెగినట్లుందిగా అంది. అవును, గాయం పెద్దది. దమయంతి కళ్ళ నుండి నీళ్లు జలజలారాలాయి. స్వాతి తల్లివైపు విస్మయంగా చూసింది. ఏదో జరిగిందని అర్థమైంది. ఏం మాట్లాడకుండా బ్యాండేజ్ క్లాత్ కోసం లోపలకు వెళ్ళింది. రాఘవరావు, రత్నాకర్రావు ఇద్దరూ కూడా కొన్నేళ్ల క్రితం విజయవాడలో పక్కపక్క ఇళ్లల్లో అద్దెకుండేవాళ్లు. రాఘవరావు భవానీ దంపతులకు ఇద్దరు పిల్లలు, హరీష్, హారిక. రత్నాకర్రావు దమయంతులకు స్వాతి ఒక్కతే అమ్మాయి. హోంవర్క్ చేయడం, ఆడుకోవటం లాంటివన్నీ పిల్లలు ముగ్గురు కలిసేలా చేస్తూ ఎవరో ఒకరింట్లోనే ఉంటున్నట్లుగా ఉండేవాళ్లు. స్వాతి కూడా హారికతో పాటు హరీష్ను అన్నయ్య అని పిలుస్తూ వెంట వెంటే తిరిగేది. పెద్దవాళ్ల మధ్య కూడా మంచి స్నేహం ఉండేది. మూడేళ్ల తర్వాత ట్రాన్స్ఫర్ రావడంతో రెండు కుటుంబాలు విడిపోయి చెరో చోటికి వెళ్ళిపోయాయి. ఏ రెండు మూడేళ్లకు ఒకసారి మాత్రం కలుస్తూ ఉండేవాళ్లు. కొన్నేళ్ల తర్వాత ట్రాన్స్ఫర్ మీద రాఘవరావు విజయవాడ వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్లకి రత్నాకర్రావు కూడా విజయవాడ రావడం, రాఘవరావు వాళ్లుండే అపార్ట్మెంట్స్లోనే అద్దెకి ఫ్లాట్ దొరకటం జరిగింది. అప్పటికి హరీష్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. స్వాతి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. హారిక రెసిడెన్షియల్ కాలేజ్లో ఇంటర్ చదువుతోంది. ఒక సంవత్సరం గడిచిపోయింది. రెండు కుటుంబాల పెద్దలు పిల్లలు తరచూ కలుసుకుంటూనే ఉంటారు. ఎప్పుడూ అభ్యంతరం చెప్పని అమ్మ ఈరోజు హరీష్ వాళ్ళింటికి వెళ్లొద్దంటూ ఎందుకు చిరాకు పడింది అని ఆలోచిస్తూనే స్వాతి తల్లి వేలుకి మందు రాసి కట్టుకట్టింది. తల్లివైపు నిశితంగా చూస్తూ, ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగింది? ఏమీ లేదని మాత్రం అనకు, చెప్పాల్సిందే అంది. దమయంతి గట్టిగా నిట్టూర్చింది. ఇందాక ఆఫీసు నుండి వచ్చాక మీ నాన్న రాఘవరావు గారింటికి కాసేపు కూర్చుని వస్తానని వెళ్లారు. మాటల మధ్య ఆయన నాన్నతో నీ గురించి, హరీష్ గురించి ఒక మాట అన్నారు. అప్పుడు భవానీ కూడా పక్కనే ఉంది. మీ ఇద్దరి ప్రవర్తన అన్నా చెల్లెళ్లలా అనిపించడం లేదట. షాక్ తగిలినట్లుగా స్వాతి అయోమయంగా చూసింది. ఒక క్షణం తర్వాత తడబడుతూ, అదేమిటమ్మా, అన్నయ్య కదా, చచా అంకులలా ఎలా అనగలిగారు, అన్నయ్యతో కూడా ఈ మాట అన్నారా అంది. దమయంతి కళ్లల్లో అవమానం తాలూకు బాధ రెపెరపలాడింది. తల అడ్డంగా ఊపుతూ అంది, మగపిల్లలకేం పర్వాలేదుగా, ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకుందని హెచ్చరించారన్నమాట. 17 ఏళ్ల అమ్మాయిలా కాకుండా నీలో వయసుకు మించిన తెలివితేటలతో పరిణితి కనిపిస్తుందని, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలా అనిపిస్తావని మనకు తెలిసిన వాళ్ళు నీ గురించి నాతో అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించేది. పిల్లల గురించి ప్రశంసల్ని వినకపోయినా పర్వాలేదు, కాని వాళ్ల ప్రవర్తనను ఎవరైనా వేలెత్తి చూపిస్తే మాత్రం తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఆమె కంఠం మళ్లీ రుద్ధమైంది. స్వాతి మనసు విలవెల్లాడింది. కళ్లల్లోనూ నీళ్లు నిండాయి. తల్లివైపు బేలగా చూస్తూ, అమ్మా నువ్వు కూడా అంటూ మాట్లాడలేనట్లుగా ఆగిపోయింది. దమయంతి స్వాతి చేతిని పట్టుకుని అనునయంగా, లేదు నేనెందుకలా అనుకుంటాను అంది. ఒక్క క్షణం ఆగి నిట్టూరుస్తూ మళ్ళీ అంది, కాకపోతే మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా వేలెత్తి చూపించే అవకాశాన్ని వాళ్ళకివ్వటమెందుకు అని బాధ కలిగింది. ఇప్పుడు హరీష్ అమ్మమ్మగారు వాళ్లతోనే ఉంటున్నారుగా. ఆ మధ్య ఒకసారి నాతో, ఈ రోజుల్లో ఆడపిల్లలు మగవాళ్లతో సమానంగా చదువులు ఉద్యోగాలు అంటూ తయారైపోతున్నారు. అందుకే ఆడపిల్లల్ని రెట్టింపు బాధ్యతగా కనిపెట్టి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఆ తర్వాత విచారించి ప్రయోజనం ఉండదు అన్నారు. ఏదో మామూలుగా అంటున్నారని అనుకున్నానే కాని నీ గురించి నన్ను హెచ్చరిస్తున్నారని మాత్రం అనుకోలేదు. హాలుకి ఆనుకుని ఉన్న బాల్కనీలోనే కదా మేం కూర్చుని చదువుకుంటాం. ఎవరైనా టీవీ చూస్తున్నప్పుడే తలుపులు వేస్తామంతే. అమ్మమ్మగారి లాంటి వాళ్ళు అన్నారంటే ఏదోలే అనుకోవచ్చు, కాని అంకుల్ అలా అనటం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకొకటి అనిపిస్తోందమ్మా, ఒకసారి ఆంటీ వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు

హరీష్ కూడా చూస్తానంటే నేను అదేం కుదరదంటూ చెవి వెళ్లేసినట్లుగా సరదాగా యాక్షన్ చేసి రెండు భుజాలు పట్టుకుని నెట్టుకుంటూ తీసుకెళ్లి పుస్తకాల ముందు కూర్చోబెట్టాను. అప్పుడు ఆంటీ, మా వాడి మీద మాకంటే నువ్వే ఎక్కువధికారం సంపాదించావే అన్నారు. నవ్వుతూ అన్నారనుకున్నాను, ఇంకొకసారి మేం చదువుకుంటున్నప్పుడు అమ్మమ్మగారు హరీష్కి ఏదో పని చెబితే వెళ్ళనన్నాడు. రెండు మూడు సార్లు చెప్పినా వెళ్ళకపోయేసరికి 5 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తే సరిపోతుందిగా అని నేననగాని లేచి వెళ్లాడు. అప్పుడు ఆవిడ చిన్నపిల్ల మాటకిచ్చిన విలువ కూడా నాకివ్వలేదు అంటూ రుసరుసలాడారు. ఈ మధ్యనే ఆవిడ ఇంకొక మాట అన్నారు, నేను తెలివైన దాన్ని కాబట్టి మీకు ట్యూషన్ ఖర్చు లేకుండా హరీష్తో చదువు చెప్పించుకుంటూ గడిపిస్తున్నానట. హరీష్ పిచ్చిమాలకం కాబట్టి నా మీదున్న ఇష్టం కొద్దీ నాకు చదువు చెప్పడంలోనే శ్రద్ధ చూపిస్తాడు, కాని తన చదువు సంగతి పట్టించుకోడట. ఆవిడేదో అంటున్నారులే అని పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అనిపిస్తోంది ఆంటీ వాళ్ళంతా కూడా నేను వస్తుండటం వల్ల హరీష్ టైం వేస్ట్ అవుతుందనే అభిప్రాయానికి వచ్చారేమోనని. లేక మరో కారణం ఏదైనా కూడా ఉందో. మొత్తానికి ఇలాంటి నెపం వేస్తే నేను రాకుండా ఉంటానని అనుకున్నారేమోనని అనుమానం వస్తుంది. వాళ్ల ఉద్దేశం ఏమిటో వాళ్లకే తెలియాలి, అది మనకనవసరం. నువ్వు వెళ్లకుండా ఉంటే సరిపోతుందిగా. స్వాతి తల్లి చేతిని పట్టుకుని అర్థిస్తున్నట్లుగా అడిగింది, అమ్మా నేను వెళ్లటం మానేస్తే అన్నయ్యకు కారణం చెప్పాల్సి వస్తుంది, చెబితే చాలా హర్ట్ అవుతాడు, ఎగ్జామ్స్ ముందు తను డిస్టర్బ్ కావడం నాకిష్టం లేదు, అందుకే ఈ వారం 10 రోజులు మామూలుగా వెళ్తుంటాను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్లు వింటాను, సరేనా? దమయంతి స్వాతి వైపు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. ఏదో అనబోతూ ప్లీజ్ అమ్మా అంటూ మళ్లీ అడుగుతున్న కూతురి కళ్లల్లోని వేడుకోరి చూసి ఆగిపోయింది. నిట్టూరుస్తూ సరే అన్నట్లుగా తల ఊపి ఊరుకుంది. అందరి ఎగ్జామ్స్ పూర్తయిన 4 రోజులకి హారిక బర్త్డే వచ్చింది. స్వాతి వాళ్లతో పాటు ఇంకో 2 కుటుంబాలని పార్టీకి పిలిచారు. స్వాతి ఆ రోజు మధ్యాహ్నమే వాళ్ళింటికి వెళ్లి పార్టీ అయ్యేంత వరకు ఉండిపోయింది. మునిపటిలాగానే అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ చిన్న చిన్న పనుల్లో సాయం కూడా చేసింది. తన కెమెరాతో కొన్ని ఫోటోలు తీసింది. ఆ తర్వాత 2 రోజులకి ఎక్కువ సెలవులివ్వలేదంటూ హారిక హాస్టల్కి వెళ్లిపోయింది. 2-3 రోజులుండి వస్తానని హరీష్ బంధువులింటికి హైదరాబాద్ వెళ్లాడు. ఆ రోజు సాయంకాలం స్వాతి రాఘవరావు గారింటికి వెళ్లి అమ్మ వీక్లీలో చూసి కొత్త రకం స్వీటు హాటు చేసింది, మిమ్మల్ని అందరినీ టీకి రమ్మంది అంటూ పిలిచింది. అందరూ కూర్చుని కబుర్ల మధ్య కాఫీ పలహారాలు పూర్తి చేశాక హారిక బర్త్డేకి తను తీసిన ఫోటోల్ని తీసుకొచ్చి స్వాతి అందరికీ చూపించింది. అందరూ చాలా బాగా వచ్చాయని అన్నారు. భవానీ ఒక ఫోటో చేత్తో పట్టుకుని చూస్తూ స్వాతిని, మా చెల్లెలు సీత కదూ, ఈ ఫోటో ఎప్పుడు తీశావు, మొన్నొచ్చినప్పుడే కదూ అని అడిగింది. అవునాంటీ, ఆ రోజు మీ ఇంట్లో బాల్కనీలో అమ్మమ్మగారు బట్టలు ఆరేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. సీత ఆంటీ అంకుల్ వెనుక స్కూటర్ మీద కూర్చుని బయలుదేరుతుంటే నేను పైనుండి పిలిచి బాయ్ చెప్పాను. ఆంటీ కూడా నవ్వుతూ చెయ్యి ఊపినప్పుడు నా చేతిలో కెమెరా ఉంది కదా అని ఫోటో తీశాను, బాగా వచ్చింది కదూ. అవును బాగా వచ్చింది అంది భవానీ మెచ్చుకుంటున్నట్లుగా. స్వాతి చిరునవ్వుతూ అప్పుడు జరిగిన తమాషా చెప్పనా ఆంటీ అంది. నేను బాయ్ చెప్పడం విని అమ్మమ్మగారు ఎవరికే బాయ్ చెప్తున్నావు అని అడిగారు. నేను సరదాకి పక్క ఫ్లాట్లోని రావుగారు మరదల్ని బైక్ మీద ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారని చెప్పాను. దానికేమో అమ్మమ్మగారు మొహం చిట్లించి బొగ్గలు నొక్కుంటూ ఆయనకి 50 ఈవిడికి 40 దాటిన పెద్దవాళ్లే అనుకో, అయితే మాత్రం ఒక పద్ధతి పాడు ఉండక్కర్లేదు, రావుగారి భార్య అదే రాజ్యానికి తెలుసంటావా, ఇంట్లో ఉందా అసలు అన్నారు. నాకు నవ్వొచ్చింది. మీ చిన్నమ్మాయే అంకుల్తో స్కూటర్ మీద వెళ్తోందని అప్పుడు చెప్పగానే అవును మర్చేపోయా, మా చిన్నమ్మాయి వాళ్ళ ఆడపడుచు ఇంటికి వెళ్లాలంటే అల్లుడు తన ఆఫీస్కు దగ్గరే కదా అని తీసుకెళ్తానని అన్నారులే, అనవసరంగా ఆటోవాడికి 30 రూపాయలు పోయటం ఎందుకు చెప్పు అంటూ సర్దిద్దుకున్నారు. మనం మన ఇంట్లో జరిగే విషయానికి ఒకలా, అదే పక్కింటి సంగతి అయితే మరొకలా స్పందిస్తామనే సంగతి ఆ రోజు నాకు అర్థమైంది. సుందరమ్మగారి ముఖం నల్లబడింది. రాఘవరావు భవానీ అసహనంగా చూశారు. రత్నాకర్రావు దమయంతి కూడా అనవసరంగా ఈ విషయం ఇప్పుడు చెప్పడం ఎందుకు అన్నట్లు చిరాగ్గా చూశారు. స్వాతి అదేం పట్టించుకున్నట్లుగా 4 ఫోటోల్ని భవానీకి చూపిస్తూ హారిక ఇలా హరీష్ భుజం మీద చెయ్యివేసి కూర్చోవడం, 2 చేతులు పట్టుకుని లాగటం మీకు ఎబ్బెట్టుగా అనిపించటం లేదా అంటీ అని అడిగింది. భవానీ

ముఖం చిట్లించి కోపంగా చూసింది. ఏం మాట్లాడుతున్నా స్వాతి, వాళ్ళిద్దరూ అన్న చెల్లెలేగా? ఏమో ఆంటీ, ఆ మాత్రం చనువు కూడా మీ ఇంటి పద్ధతి కాదేమో, నిషిద్ధమేమోనని నాకు అనుమానం వచ్చింది. కానీ కాదని మీరంటున్నారు. మరి నేను చిన్నప్పటి నుండి హరీష్ని అన్నయ్య అనేగా పిలుస్తున్నాను. ఆ పిలుపుకు కళంకం తెచ్చేంత చనువు మా మధ్య ఏముందని అంకుల్ నాన్నకు కంప్లైంట్ ఇచ్చారు. ఏం చూశారో చెప్పండి అంటీ, ఇద్దరి వైపు సూటిగా చూస్తూ అడిగింది. ఎదురు చూడని ఆ ప్రశ్నకు ఇద్దరు కూడా ఒక్క క్షణం బిత్తరపోయారు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గాయం కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

Dr. Sanjay Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjay Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhulaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: भाइयों और बहनों, सत श्री अकाल, कम एंड जॉइन अस आज की शाम आपके नाम.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

చిలక పచ్చ కాపురం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట దొరబాబు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన చిన్నదాని చీరలోన పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కోటి. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు, ప్రియారామన్ జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. దొరబాబు చిత్రం నుంచి బాలు చిత్ర పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్, రోజా జంటగా నటించిన చిత్రం పోకిరి రాజా. ఈ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన కలగ వచ్చినావు పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్కోటి. 1995లో వచ్చిన పోకిరి రాజా చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: పోకిరి రాజా చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట సి ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో 1995 విడుదలైన చిత్రం మౌనం. ఈ చిత్రం నుంచి ఎస్

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన ఒంటరైన గుండెలు పాట మీకోసం. పాట రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి, నగ్మ జంటగా నటించారు. మరి పాట విందామా?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం.
1: మాయాబజార్ చిత్రం నుంచి బాలు జానకి గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఏఎం రత్నం దర్శకత్వం వహించిన సంకల్పం చిత్రం నుంచి అచ్చట్లో ముచ్చట్లో పాట వింటారు. చిత్ర SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట రచన భువనచంద్ర, సంగీతం కోటి. 1995 విడుదలైన ఈ చిత్రంలో జగపతి బాబు, జయసుధ, గౌతమి ప్రధాన తారాగణంగా నటించారు. మరి పాట వినండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సంకల్పం చిత్రం నుంచి బాలు చిత్ర గానం చేసిన అచ్చట్లో ముచ్చట్లో పాట విన్నారు కదా. తర్వాత పాట గుణశేఖర్ దర్శకత్వంలో నరేష్, ఇందర్జా జంటగా నటించిన చిత్రం సొగసు చూడతరమ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ గానం చేసిన ఆకాశంలో నీలిమబ్బులు పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం భరద్వాజ.

నీలి మేఘాలు, ఆకాశ వీధిలో ఆడుకునే మెరుపుకన్నై నీలిమనే అమ్మాయి నేలకు వచ్చేసిందని ఆమెను అన్వేషిస్తూ వచ్చిన దివిదూతలు. నీలిమేఘాలు ఉరుముతున్న గొంతులెత్తి దిగంతాల్ని పిలుస్తూ ఆమె కొరకు బహుమతిగా హరివిలను చూపిస్తూ నీలిమా నీలిమా అని కలవరించే నీలాంబరి రాగాలు. నీలిమేఘాలు చల్లని స్నేహపు చల్లుల చిరుగాలుల చేతులతో ఆమె మేని ఉయారాల సీమనంతా స్పర్శిస్తూ చిరకాలపు నేస్తానికి చేరువైన సరాగా

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: Vishnu FM 90.4.
1: వెల్కమ్ టు రేడియో ఇస్ట్ 90.4. నేను మీ అర్చే అమూల్య. ఈ రోజు మహిళతో నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి ఈ రోజు మంచి మంచి కబుర్లు తెలుసుకుందామా? అది తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: కాలంతో సంబంధం లేకుండా కరువు చూసే ప్రాంతాలు దేశాలు బోలెడు. సురక్షిత త్రాగునీళ్లు లేని వాళ్ళకైతే లెక్కే లేదు. అలాంటి నీటిని మనం తెలియకుండానే ఎంత వృధా చేస్తున్నామో దీనిపైన అవగాహన కల్పిస్తుంది నిత్యాతమ్మన. అంతేకాదు, యూకే పార్లమెంట్ ఐక్యరాజ్య సమితి దృష్టిని ఆకర్షించింది. మా స్వస్థలం విజయవాడ. మా కుటుంబం

అమెరికాలో స్థిరపడింది. నాన్న వంశీ సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తూ రెండు సంస్థలని నిర్వహిస్తున్నారు. అమ్మ లక్ష్మి క్వాలిటీ అనలిస్ట్, అన్నయ్య నిహాల్ 1000 మంది వాలంటీర్లతో పాత బ్యాటరీలను రీసైకిల్ చేసి గిన్నిస్ రికార్డ్ని నెలకొల్పాడు. అలా నాకు ఏదైనా సమస్యకి అవగాహన కల్పించాలి అనిపించింది. షవర్ చేస్తున్నప్పుడు చల్లగా వస్తాయని ముందు కొంత నీటిని వదిలేస్తుంటారు. కొన్ని నిమిషాలే కానీ ఒక్కో కుటుంబం ఏటా కనీసం 80,000 లీటర్ల నీటిని వృధా చేస్తుంది. అందరినీ లెక్కేస్తే ఇంకెంత నీరు వృధా అవుతుందో. బెంగళూరులో ఇప్పటికే 50% బావులు ఎండిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా తాగునీటిని సౌకర్యం లేని వాళ్ళు చాలా మంది. మనమేమో ఆదా చేయకపోగా వృధా చేస్తున్నామనిపించింది. ఇదే విషయం నాన్నకి చెబితే పరిష్కారం ఆలోచించమన్నారు. మొదట పవర్ షెడ్లో ఇన్స్టెంట్ వాటర్ హీటర్ పెడదామనుకున్నాం, కానీ భద్రతా దృష్ట్యా ఆ ఆలోచన మానుకున్నాం. ఎన్నో ఆలోచనలు చేశాక చివరికి రీసర్క్యులేషన్ పంప్ కనిపించింది. దీన్ని షవర్ పంపుల్లో అమరిస్తే మనం ఎంచుకున్న వేడి కంటే నీళ్లు చల్లగా ఉంటే వాటిని తిరిగి వేడి నీటి ట్యాంక్ లోకి పంపిస్తుంది. దీంతో నేరుగా వేడి నీళ్లు వచ్చేస్తాయి, వృధా ఉండదు. దీన్ని తయారు చేస్తున్న సంస్థ ఏదైనా ఉందా అని వెతికితే ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థ గ్రాండ్ పాస్ కనిపించింది. వాళ్ల నుంచి మరింత సమాచారం తెలుసుకున్నా. ఆపై సేవ్ డ్రాప్ అనే ఎన్జిఓని ప్రారంభించి నీటి ఆదాపై అవగాహన కల్పిస్తున్నా. దాహమేస్తే సగం గ్లాసు నీళ్లే తీసుకోండి, తర్వాత కావాలనిపిస్తే మళ్ళీ తీసుకోండి, బాటిళ్లలో మిగిలిన నీటిని మొక్కలకు పోయండి అంటూ ఇలాంటి చిన్న చిన్న సలహాలనే ఇస్తున్నాం. నా పని నచ్చి అమెరికా వ్యాప్తంగా 100 మంది విద్యార్థులు వాటర్ వారియర్స్గా మారారు. నాతో కలిసి నీటి ఆదాతో పాటు రీసర్క్యులేషన్ పంప్ మీద అవగాహన పెంచుతున్నారు. ఒకరోజు నాన్న అవగాహన కల్పిస్తే సరిపోదు కదా, ఏ పనికైనా అంతిమ లక్ష్యం ఉండాలి, మీరు చేసేదానిలో అదేంటి అని అడిగారు. అప్పుడు ఆలోచనల్లో పడ్డా. అమెరికాలో వైట్ హౌస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్కి పిటిషన్స్ వేస్తారు, దానికి ట్రాక్షన్ వేస్తే రాజకీయ నాయకులంతా దానివైపు చూస్తారని చెప్పారు. అమెరికాలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి బిల్డింగ్ కోడ్ ఉంటుంది, దానిలో రీసర్క్యులేషన్ పంప్ని తప్పనిసరి చేయమని పిటిషన్ వేశా. దానికి 650కి పైగా సంతకాలు వచ్చాయి. నాకు గతంలో కంటి సమస్య వచ్చి బాధపడుతుంటే నాన్న భగవద్గీత పరిచయం చేశారు. శ్లోకాలు నేర్చుకోవడమే కాదు, ఇతరులకి వారానికి 2 చొప్పున నేర్పిస్తున్నా. దానికి తాత్పర్యం మాత్రం పర్యావరణం, నీటి ఆదా వంటివి జోడిస్తూ చెబుతుంటా. నా పనితీరు నచ్చి ఇక్కడ CBS టీవీ తమ బిజినెస్ షోకి నా ఇంటర్వ్యూ తీసుకుంది. UK పార్లమెంట్లోనూ మాట్లాడే అవకాశం వచ్చింది, కానీ వెళ్ళలేకపోయా. దీంతో వీడియో రికార్డ్ చేసి పంపా. వివిధ దేశాల ప్రతినిధుల ముందు దాన్ని ప్రదర్శించారు. ఐరాసా CSW పేరుతో ఏటా వివిధ దేశాల ప్రతినిధులతో మహిళా సదస్సును నిర్వహిస్తుంది. దానిలో నన్ను డెలిగేట్గా చేర్చారు. 11 ఏళ్ల అమ్మాయిని ఇలా చేర్చుకోవడం తొలిసారి అని తెలిసినప్పుడు ఆనందమేసింది. US గవర్నర్లు, మేయర్లు, సెనేటర్లు ఇలా అందరికీ నీటి ఆదా మీద ఉత్తరాలు రాస్తుంటా. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా వాటర్ బస్, రీసర్క్యులేషన్ రెవల్యూషన్ అనే 2 కార్టూన్ కథల పుస్తకాలని రచించా. ఈ ఏడాది చివరిలోగా 1000 మంది వాటర్ వారియర్స్ ని తయారు చేయాలి. పెద్దయ్యాక పీడియాట్రిక్ ఆప్థమాలజిస్ట్ అయ్యి పేద పిల్లలకు ఉచితంగా చికిత్స చేయాలన్నవి నా లక్ష్యాలు. ఓకే లిజనర్స్, మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాఠం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మల్టీ టాస్కింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మహిళలకు విరామం లేదని చెప్పడానికి ఎన్ని పేర్లో గృహిణీలు తల్లులు వృత్తి నిపుణులు దాదాపు అందరూ పరుగు తీస్తూనే ఉన్నారు. దీనివల్ల నష్టాలే ఎక్కువని గ్రహిస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు. దాంతో ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ కి ఓటేస్తున్నారు. మన కోసము సమయం కేటాయించుకోవడం అనే ఆలోచనకు ఇటీవల ప్రాధాన్యం పెరిగింది. కాసేపు విరామం తీసుకోవడం నెమ్మదిగా పనిచేసుకోవడం ఏ ఆలోచన లేకుండా ఉండటం ఇవన్నీ డూయింగ్ నథింగ్ లో భాగం.

వృత్తి నిపుణులకు కునికే బంగారం అవుతుంది. వేలకు నిద్రపోవడమే కాదు, నిద్రకు తగినంత సమయం కేటాయించడము అసాధ్యంగా మారాయి. దీంతో విరామం లేని పరుగు ప్రమాదమని అతివలకు అర్థమవుతుంది. నిద్రని దెర్బీగా గుర్తించి తగిన సమయం కేటాయిస్తున్నారు. బెడ్రూంలోనే జర్నల్స్ రాస్తూ విశ్రాంతి పొందుతున్నారు. నిద్ర ఒకటే కాదు, గమ్యం లేకుండా నడవడం, తర్వాత ఏం చేయాలన్న సంగతి కాకుండా నచ్చింది ఆలోచించడం, ఎవరి సమస్యని పరిష్కరించకుండా ఎవరిని పలకరించకుండా మనతో మనం ఉండడం, ఏదో పని చేయాలి, ఏదో సాధించాలి, ఈ సమయం సఫలీకృతం అవ్వాలనే ఆలోచనే లేకుండా ప్రశాంతతను పొందడం, నచ్చిన పుస్తకం చదవడము దీనిలో భాగమే. ఈ చదువు ఉద్దేశం వ్యక్తిగత వృత్తిగత వికాసం కాకూడదు. బంధానికి డీటాక్స్. నువ్వు ముందులా ఇప్పుడు లేవు, ప్రేమించుకున్నప్పుడే బాగున్నాం, ఇప్పుడేంటో అన్నీ గొడవలే. ప్రేమ పెళ్లిలో ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. కొందరిలో ఇవి వాదనలకు దారితీస్తాయి, వెలసి సమస్యలుగా మారుతాయి. అలా కాకూడదంటే రిలేషన్షిప్ డీటాక్స్ను పాటించమంటున్నారు నిపుణులు. పరిస్థితులు చేయి దాటుతున్నాయి అనుకున్నప్పుడు వాటిని సద్దుమణిగేలా చేయడానికి ఇది ఉపయోగపడుతుందట. దీనిలో గొడవలకి కారణాలు కనుగొని వాటిని పునరావృతం కాకుండా చూసుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం, లేదు వీటి వల్ల పని కాదు అనుకుంటే కొన్ని రోజులు దూరంగా ఉండటం, నచ్చిన ప్రాంతాలకు వెళ్లటం, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం ముఖ్యం. దీనివల్ల ఒకరంటే ఒకరికి ప్రేమ కలుగుతుంది, ఒకరు లేని లోటు మరొకరికి తెలుస్తుందట. పూర్తిగా బంధాల్ని వదులుకునే బదులు ఈ డీటాక్స్ ను పాటిస్తూ మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం మంచిదే కదూ. రెట్రోవాక్. ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి. ఇందుకోసం మహిళలు సులువుగా ఎంచుకునే మార్గం నడక. అయితే ఈసారి ముందుకు కాకుండా వెనక్కి అడుగులేసి చూడండి, ఎందుకంటే దీనివల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీంతో యువతరం ఈ రెట్రోవాక్ ని అనుసరిస్తుంది. ఈ నడక వల్ల శరీరానికి మెదడుకి మధ్య సమన్వయం పెరుగుతుంది, కండరాల కదలిక మరింత మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు దీనివల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుందట. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయి కాబట్టి బరువు అదుపులో ఉంటుంది. మానసికంగానూ చురుగ్గా ఉంటారు. అయితే దీన్ని సురక్షితమైన బహిరంగ ప్రదేశాల్లో నెమ్మదిగా చేయండి. చిన్న చిన్న సెషన్లుగా ఓ 10 నిమిషాలు చేస్తే చాలు. ఓకే లిజినెస్, మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాఠం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఈ రోజు మహిళలో మనం మలై కాజా అలాగే ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మలై కాజాకు కావలసిన పదార్థాలు: మైదా 1/2 కిలో, పంచదార 1 కిలో, నెయ్యి 60 గ్రాములు, కోవా 200 గ్రాములు, పిస్తా 25 గ్రాములు, నూనె వేయించడానికి సరిపడా. ఓకే లిజనర్స్, మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మైదా పిండిలో నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి పిండి ముద్దలా కలిపి 10 నిమిషాల పాటు తడిబట్ట కప్పి ఉంచాలి. పంచదారలో 2 గ్లాసుల నీళ్లు పోసి లేత పాకం రానిచ్చి దించాలి. కాస్త చల్లారాక కోవా ముద్దను వేసి కలిపి ఉంచాలి. ఇప్పుడు పిండి ముద్దను ఓ పెద్ద రాయి లేదా బల్ల మీద చపాతీలా చేయాలి. దానిమీద కాస్త పిండి చల్లి చేత్తోనే మొత్తంగా పరుచుకునేలా చేయాలి. తర్వాత ఓవైపు నుంచి చాపలా చుట్టాలి. తడితో అంచుల్ని మూసినట్లుగా వత్తాలి. దీనిమీద కర్రతో ఒకసారి నొక్కినట్లుగా వత్తి ముక్కలుగా కోసి కాగిన నూనెలో సన్నని మంట మీద దోరగా వేయించాలి. తీసిన తర్వాత మలై పాకంలో 2 నిమిషాలు ముంచి తీసి పిస్తా పొడి చల్లి అందించాలి. ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డూకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1/2 కప్, జీడిపప్పు 1/2 కప్, బాదం 1/2 కప్, పిస్తా 1/2 కప్, వాల్నట్ 10, ఖర్జూరం 10, అంజీర్ 8, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే లిజనర్స్, మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నట్స్తో పాటు ఖర్జూరం, అంజీర్ పండ్లను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. అవిసె గింజల్ని, ఓట్స్ను విడివిడిగా వేయించి తీయాలి. అదే బాణలిలో డ్రై నట్స్ను, పండ్లను 2-3 నిమిషాలు వేయించి తీయాలి. ముందుగా అవిసె గింజల్ని, ఓట్స్ను పొడి చేయాలి. నట్స్ని, పండ్ల ముక్కల్ని కూడా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. తర్వాత అన్నీ కలిపి బాణలిలో వేసి 3-4 నిమిషాల పాటు కలుపుతూ సిమ్లో ఉంచి యాలకుల పొడి వేసి కలిపి దించాలి. దించాక నెయ్యి అద్దుకుంటూ ఉండల్లా చుట్టాలి. తీపి కావాలనుకునే వారు ముక్కల్ని ఉడికించేటప్పుడే కొద్దిగా బెల్లం తురుము లేదా పంచదార కూడా వేసుకోవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియోస్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అమూల్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మన జీవితంలో తరచుగా ఎదురయ్యే ఒత్తిడి, టెన్షన్, కోపం వల్ల

బాధపడే బదులు దాన్నెలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం. ఒత్తిడికి ఉత్తమ థెరపీ శారీరక వ్యాయామమే అట. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను ఎవరినైనా తీసుకోండి, క్రమం తప్పక వ్యాయామం చేస్తారు, తమ టెన్షన్లను ఉపశమనం అదేనంట. ఇంట బయట పనులెక్కువై తీరిక లేకున్నా సరే రోజులో కనీసం అరగంట సమయాన్ని మీకంటూ కేటాయించుకోండి. ఆ కాసేపు మొహమాటం పక్కన పెట్టి మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. దుస్తులు, అలంకరణ ఏదైనా సరే, పాడాలనుకుంటే శృతిలయల్లు ప్రవేశం లేదని సంకోచించకుండా పాడేయండి. నృత్యమైనా అంతే, మార్కులు సర్టిఫికెట్ల కోసం కాదుగా, సొంత ఆనందం కోసమేగా. ఇంకాస్త వెసులుబాటు ఉంటే మీకు నచ్చే అంశాలకు సంబంధించిన పుస్తకం చదవండి. మనసుకు కలిగిన ఎలాంటి దుఃఖాలనైనా ఆప్తులతో చెబితే వాటి సాంద్రత లేదా తీవ్రత తగ్గుతుందని. కనుక నా విషయాలు నాకే సొంతం అని దాచిపెట్టకుండా ఇష్టమైన వ్యక్తితో చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడిక ఒత్తిడికి తావుండదు. సెల్ ఫోన్, టీవీ గొప్ప కాలక్షేపం అనుకునే వారిలో మీరు కూడా చేరారా? మరి ఆ కాలక్షేపం చేకూడనంత చెడు చేసి చోద్యం చూస్తుంది ని అర్థం చేసుకోండి. అందులో మెదడు నరాలకు ఒత్తిడి కలిగించడం ఒకటి. ఇంత అనర్థాన్ని కొని తెచ్చుకోవడమా, వాటి నుంచి దూరం ఉండడమా అని ఆ నిర్ణయం మీదే. యాంత్రికతను ఛేదించండి. ఎంతసేపు పనుల్లో మునిగి తేలినా సరే కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పండి, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లిరండి, లేదా వాళ్లను మీ ఇంటికి ఆహ్వానించండి. కాసేపు ఏ పార్కుకో షికారుగో వెళ్లిరండి. ఇలాంటివి ఒత్తిడిని తగ్గించడమే కాదు, ఆనందాలు కూడా నింపేస్తాయి. రింగ్, వాలీబాల్, కబడ్డీ లాంటి అవుట్డోర్ గేమ్స్ ఆడండి. కుదరకపోతే చదరంగం, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ అయినా ఆడండి. ఆటలు ఒత్తిడిని దూరం చేసే ఉల్లాసాన్ని అందిస్తాయట. ఇప్పుడు మీకోసం ఒక చక్కటి పాట.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అన్ని జబ్బులకు మూలం యాంగ్జైటీ, అదేనండి మానసిక ఆందోళన. ఇది మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే దీన్ని అధిగమించడం అంత కష్టమేం కాదు. మీ మీద మీరు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. జీవితాన్ని సానుకూల దృక్పథంలో చూసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించండి. సవాలక్ష్య వ్యాపకాలతో సతమతమైపోవద్దు. సమయానికి భోజనం, నిద్రలను కోల్పోయేంత బిజీగా అయితే మాత్రం ఉండొద్దు. వీలైనంత వరకు పొగ తాగడం, మద్యపానం సేవించడం తగ్గించండి. నిదానంగా వాటికి దూరం అయ్యేందుకు ప్రయత్నించండి. ఎప్పుడూ ఒంటరిగా ఆలోచనలతో అస్సలు మునిగిపోకండి. ఏదో ఒక పనిని కల్పించుకొని బిజీగా ఉండేందుకు ప్రణాళిక చేసుకోండి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగా, ధ్యానం అలవర్చుకుంటే మరీ మంచిది. లేట్ నైట్ పార్టీలకు వెళ్ళకపోవడం ఉత్తమం. కుటుంబ బాంధవ్యాలు ఎప్పుడూ మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ప్రేమానురాగాలు, అనుబంధాలను ఏర్పరచుకోవడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుందట. మందుల కొట్టులో మందుల్ని కొని వేసుకునే అలవాటు మంచిది కాదు. వైద్యుణ్ణి సంప్రదించాకే మందుల్ని వాడండి. ఇంటర్నెట్ వీక్షణ తగ్గించండి. గంటల కొద్దీ కంప్యూటర్ల మీద కూర్చోవడం అలా కూడా ఆందోళన ప్రేరేపిస్తుంది. చిన్న చిన్న సంఘటనలకు సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ఒకే విషయాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని మదన పడకూడదు. ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు చెప్పిన మాట అక్షరాల సత్యం అంటున్నారు పరిశోధకులు. సినిమా టికెట్ దొరకనప్పుడు, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు, ఆఫీసులో సెలవు దొరకనప్పుడు వచ్చే కోపాన్ని ఇకపై దీర్ఘశ్వాసతో తీర్చే తరిమేయండి. మీకు కష్టం కలిగించిన వారిని ప్రేమతో క్షమించేయండి, ఎందుకంటే కోపం వల్ల ఆయుష్ క్షీణిస్తుందట. అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్సిటీలోకి చెందిన పరిశోధకులు దాదాపు 3 దశాబ్దాల పాటు ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నారట.

నిత్యం శాంతంగా ఉండేవారిలో పోల్చితే చీటికి మాటికి బాగా కోపంగా ఊరేగిపోయేవారికి మరణ ప్రమాదం 1.57% అధికమని తేల్చారు. జనాభాలో ఇలాంటి ముప్పు ఉన్నవారు దాదాపు 25% ఉన్నారట. పరిశోధనలో భాగంగా 1968 నుంచి 2007 వరకు 20 నుంచి 40 ఏళ్ల వయసున్న 1307 మందిని ఏటా వారి ఆగ్రహ స్థాయిల గురించి ప్రశ్నిస్తూ వచ్చారట. మరి ఆగ్రహం అన్నది ఒత్తిడికి ఒక రూపం. దీనివల్ల రక్తంలో కోర్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరిగిపోతుందట. ఫలితంగా తరచూ పొత్తి కడుపులో నొప్పి, విరోచనాలు, పక్షవాతం, గుండెపోటు, హృదయ సంబంధ సమస్యలకు గురవుతారట. అది పరిశోధనలో పాల్గొన్న మానసిక నిపుణుడు గ్రహం ఫ్రిన్స్ పేర్కొన్నారట. గతంలో జరిగిన అన్యాయం కొందరి మనసుల్లో అంతర్లీనంగా గూడు పట్టుకుపోతుందట. మరి చీటికి మాటికి కోపం రావడానికి కారణమవుతుంది. రాను అది అలవాటుగా మారిపోయి చివరికి వారి ఆయుష్ను క్షీణింపజేస్తుందట. వామ్మో, మరి ఈ పరిస్థితి నుంచి బయటపడడం ఎలా అనేదే కదా మీ ప్రశ్న. మరేం భయం లేదు, ఈ చిట్కాలను పాటిస్తే మరి చాలట. కోపం రాగానే, అవును నేను అనవసరంగా కోప్పడుతున్నాను, ఇది నాకు మంచిది కాదు అని అంగీకరించండి. మీకు ఆగ్రహం తెప్పించిన విషయం నుంచి మీ దృష్టిని మరల్చండి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోండి. 1-2 నిమిషాలు ఇలాగే చేయండి. జీవితంలో మీరేం ఆశిస్తున్నారో దాన్ని విజువలైజేషన్ చేసుకోండి. కోపం వచ్చినప్పుడు దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ఒక మంచి విధానం. అన్నిటికంటే ముఖ్యంగా తీరిక చేసుకుని బొమ్మలు వేయడం, పాడటం, సంగీతం వినడం వంటి సృజనాత్మక దాని పనిని చేపట్టండి. మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం సరిపోతుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ఒత్తిడి, టెన్షన్, కోపాన్ని మనపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. ఈ కార్యక్రమాన్ని విన్నందుకు ధన్యవాదములు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: వరి విత్తన సంరక్షణ. విత్తనము ఒక జైవిక పదార్థము. వరి విత్తనము ఒక జైవిక పదార్థము. అటువంటి వరిని రాబోయే పంటకాలం వరకు యోగ్యమైన స్థితిలో కాపాడుకోవడానికి చేసే ప్రక్రియలనే వరి సంరక్షణ అంటాము. బంగ్లాదేశ్లో రైతులు 95% పండించిన వరిని రాబోయే విత్తనాలకు దాచుకుంటారు. ఇక్కడ విత్తన సంరక్షణ

0: రక్షణ మహిళల బాధ్యత. అందుకే మహిళలే విత్తన నిల్వ చేసే ప్రక్రియలో నాణ్యత ఎందుకు తగ్గుతుందో మరియు దీన్ని ఎలా నివారించాలో తప్పక తెలుసుకోవాలి. విత్తన నిల్వ చేసే కాలంలో వాటి నాణ్యత వాటిలోని తేమపైనే ఆధారపడుతుంది. విత్తనాలను నిల్వ చేసే ముందు వాటిని బాగా ఎండపెట్టకుంటే అవి వేడెక్కి తేమ వల్ల మెత్తబడిపోతాయి. దీనివల్ల విత్తనాలకు క్రిములు చేరి చీడపీడల బారిని పడతాయి. దీనివల్ల విత్తనాల నాణ్యత తగ్గిపోతుంది. తక్కువ నాణ్యత గల విత్తనాలను వాడటంతో వచ్చే పంట కాలంలో ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. బోగ్రా జిల్లా మఝీరా ఉప జిల్లాలోని మరియా గ్రామ మహిళా రైతులు వారి చేదు జీవితానుభవంతో విత్తన సంరక్షణకై బాగా పనికొచ్చే మెళకువలను కనుగొన్నారు. ఈ క్రియాశీల మహిళల నుండి మనము కొన్ని మెళకువలను తెలుసుకుందాము. నాణ్యమైన కంకులను ఎంపిక చేసి వాటిని విడిగా కోస్తాం. తరువాత వాటిని నూర్చి వాటిని ఒక బల్లపై ఎండబెడతాం. తరువాత బల్లపై ఒక డబ్బాలో ఈ విత్తనాలను నిల్వ చేస్తాం. ఎండిన విత్తనాలను పళ్లతో కొరికి వాటి పొడిదనాన్ని పరీక్షిస్తాము. ముందుగా విత్తనాల డబ్బాలో క్రిములు మరియు వాటి గుడ్లు కానీ లేకుండా ఉండాలి. అందుకని దానిని కడిగి శుభ్రపరచి ఆరబెట్టుకుంటాము. మా గ్రామ మహిళలు ప్లాస్టిక్ బిందెలు, రేకు డబ్బాలు లేక డ్రమ్ములను విత్తనాల నిల్వకు వాడతారు. కొందరు పెయింట్ చేసిన మట్టి పాత్రలను కూడా విత్తనాల నిల్వకు విరివిగా వాడతారు. రాబోయే పంటకాలంలో తక్కువ విత్తనాలతో మంచి దిగుబడిని పొందడానికి వాటిని మెరుగైన స్థితిలో నిల్వ ఉంచాలి. మరియా గ్రామంలోని కొందరు మహిళలు వారి మట్టి కుండలకు గాలి సోకకుండా లోపల వెలుపల వార్నిష్ లేక తారును పులుముతారు. ఇంకొంతమంది మహిళలు వారి కుండలకు వంట నూనెను పులుముతారు. మూతవైపు నుండే కాకుండా మట్టిలోని చిన్న రంధ్రాలతో కూడా అన్ని వైపుల నుండి గాలి ఆడి విత్తనాల యొక్క నాణ్యతను నాశనం చేస్తుందని వారికి తెలుసు.
1: విత్తనాల డబ్బాలో ఇంకా చోటు మిగులుంటే ఈ మహిళలు ఇంకో అద్భుతమైన పాత పద్ధతిని అనుసరిస్తారు. మండుతున్న కొవ్వొత్తిని ఒక డబ్బాలో ఉంచి దానికి మూత పెడతారు. అంటే ఈ ప్రక్రియ ద్వారా లోపల ఆక్సిజన్ ఉన్నంత వరకు కొవ్వొత్తి మండుతూనే ఉంటుంది. దానివల్ల లోపలున్న క్రిములన్నీ కూడా నశిస్తాయి.
0: విత్తనాలు బాగా ఎండాక డబ్బాలో పూర్తిగా పై వరకు విత్తనాలను నింపుతారు. డబ్బా నిండా విత్తనాలు లేకపోతే అటుకులు గాని పొడారిన ఇసుక గాని గాలి ఆడకుండా నింపుతారు.
2: సాధారణంగా మా పల్లెలో డబ్బాలో విత్తనాలు పోసే ముందు అడుగున మరియు విత్తనాల పై భాగంలో ఎండిన బిష్కతలి ఆకులను పరుస్తాము. బిష్కతలి ఆకులే కాకుండా ఎండిన వేపాకు, పొగాకు లేదా నాప్థలిన్ బిళ్లలను డబ్బాలో వేసి గట్టిగా మూత పెడతాము. దీనివల్ల క్రిములను అదుపు చేయవచ్చు. డబ్బాను నేలపైన ఉంచితే విత్తనాలు అతి వేగంగా నేల నుండి తేమను పీల్చేసి విత్తనాల రంగు వెలసి బూజు పడతాయి. అందుకే వీటిని నేల నుండి ఎత్తులో పెడితే బూజు పట్టకుండా విత్తనాలు మంచి రంగుతో శుభ్రంగా కనబడతాయి.
0: ఇంతకు మరియా గ్రామ మహిళల నుండి మనమేమి నేర్చుకున్నామంటే, మనము ఆరోగ్యమైన కంకులను ఎంచుకుని శుభ్రమైన మరియు ఏరిన విత్తనాలను మాత్రమే నిల్వ ఉంచాలి. విత్తనాలను నిల్వ చేసే ముందు డబ్బాను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. విత్తనాలను డబ్బా నిండుగా నింపాలి. విత్తనాలు నిండుగా లేకుంటే అందులో అటుకులు గాని పొడారిన ఇసుక గాని గాలి ఆడకుండా నింపేయాలి. డబ్బా మూతను పూర్తిగా గాలి ఆడనంత బిగుతుగా మూయాలి. బిష్కతలి, పొగాకు, వేప లేక నాప్తలిన్ వంటివి నిల్వ చేసి క్రిములను నివారించడంలో తోడ్పడతాయి. విత్తనాలను మట్టి కుండలో భద్రపరిస్తే దానికి గాలి ఆడకుండా లోపల బయట తారు, పెయింటు లేక వంట నూనె పూయాలి. నిల్వ డబ్బాలనెప్పుడు నేలను తాకకుండా ఉంచాలి. సరైన పద్ధతిలో నిల్వ చేసే విత్తనాలే మేలైన విత్తనాలు. మంచి విత్తనాలంటే మంచి పంట అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ.

యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య

0: కిడ్నీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెనిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్.

0: 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. సో లిజనర్స్, మరి ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి తలుపుల కవర్లు. అతిథుల్ని ఆహ్వానించే ద్వారం ఏ పండుగ రోజును పూజ రోజును ప్రత్యేకంగా కనిపించాలంటే అందమైన తోరణాలతో అలంకరిస్తుంటాం. కానీ అంతకు మించి ద్వారం అంతా చూడగానే ఆధ్యాత్మిక భావన రావాలంటే కొత్తగా దేవుడి చిత్రాలతో వస్తున్న ఈ డోర్ కవర్లను వాడుకోవచ్చు. ఎలాస్టిక్ క్లాత్ తో ఉండే ఈ కవర్ను అవసరమైనప్పుడు డోర్కు తొడిగేయచ్చు, వద్దనుకున్నప్పుడు క్షణంలో తీసేయచ్చు కూడా. ఇది వరకు తలుపు మీద అతికించుకోవడానికి రకరకాల బొమ్మలతో 3D స్టిక్కర్ లాంటివి అయితే వచ్చినా సరే వాటిని తొలగిస్తే మళ్ళీ అంటించుకోలేమన్నమాట. కానీ ఇవి అలా కాదు, కావాలనుకున్న రోజు వరకు మాత్రమే ఉంచుకుని వెంటనే తీసేయచ్చు, మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది, కానీ అందరి ఇళ్ల తలుపులు ఒకేలా ఉండవు కదా అంటారేమో. అందుకే కస్టమైజ్ డోర్ కవర్లను చేపిస్తున్నారు. ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్న వీటిని నచ్చిన చిత్రంతో మన ఇంటి డోర్ కు సరిపోయేలాగా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకోవచ్చు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
0: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెస్

0: ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమరం.
0: ఫోన్ 0881622354.
2: లిజనర్స్, మరి ఒక సూపర్ హిట్ సాంగ్ అది వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మరి సో మరి ఇవాళ ప్రోగ్రామ్ లో మన సెకండ్ టాపిక్ వచ్చేసి మొక్కలు వంగకుండా కొన్ని హుక్స్ అన్నమాట. ఇండిపెండెంట్ ఇల్లు, దానికి పెద్ద పెరడు లేకపోయినా సరే చాలా వరకు ఇప్పుడు బాల్కనీలోనైనా చిన్న చిన్న మొక్కల్ని పెంచుకుంటున్నారు. పూల నుండి కూరగాయల మొక్కల వరకు తమ తమ అభిరుచికి తగ్గట్టు బాల్కనీని, గార్డెన్ ని చక్కగా తయారు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఏ ఇబ్బంది లేకుండా మొక్కల్ని పెంచుకునేలాగా బోల్డ్ అని వస్తువులు కూడా వస్తున్నాయి మధ్య. అలాంటి వాటిల్లో ఒకటి ప్లాంట్ స్టేక్స్. ఫ్లవర్ సపోర్ట్ స్టేక్, సపోర్ట్ స్టిక్ అంటూ రకరకాల పేర్లతో అందుబాటులో ఉంటున్నాయి ఇవి. దీన్ని కుండీలో గుచ్చి పైన రింగ్ భాగంలో మొక్కను పెట్టి ఉంచితే కొమ్ములు వంగిపోకుండా నిటారుగా పెరుగుతాయట. ఇలా కొమ్ములు వంగిపోకుండా ఉండేందుకు రకరకాల ప్లాంట్ క్లిప్స్ కూడా వస్తున్నాయి మధ్య. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి మొక్క కొమ్ములు వంగవిక అన్న టాపిక్. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరి. సో మన ప్రోగ్రామ్ లో థర్డ్ టాపిక్ వెళ్ళిపోదాం, బొమ్మల్ని అందంగా సర్దుకోవడం. పిల్లలున్న ఇంట్లో ఎన్ని రకాల బొమ్మలుంటాయో చెప్పనక్కర్లేదు. ఏ కొత్త బొమ్మ కొన్నా దాంతో కొన్ని రోజులే ఆడతారు. మళ్ళీ దాని స్థానంలో ఇంకో బొమ్మ రావాల్సిందే తప్పనిసరిగా. అందుకే మరి ఇల్లంతా బొమ్మలతోనే నిండిపోతుంది చిన్నపిల్లలున్నప్పుడు. ఆ సమస్య లేకుండా వాటన్నిటినీ పైన ఎక్కడో పెట్టేద్దామంటే మళ్ళీ పిల్లలు ఎప్పుడు ఏ బొమ్మ కావాలంటారో కూడా తెలీదు. అందుకే దీనికి పరిష్కారం చూపిస్తూ బొమ్మల్ని అందంగా సర్దుకునేలాగా ట్రాన్స్పరెంట్ డాల్ స్టోరేజ్ బకెట్, టాయ్ స్టోరేజ్ ఆర్గనైజర్ పేర్లతో ఎన్నెన్నో బాక్సులు వస్తున్నాయి. పారదర్శకంగా కనిపించే వీటిల్లో బొమ్మలు అన్నిటినీ పెట్టేసి గదిలో ఓ మూలన ఉంచామంటే చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. పైగా అవసరమైనప్పుడు బొమ్మల్ని తీసి ఆడుకోవచ్చు. కోరుకున్న సైజుల్లో దొరుకుతున్నాయి ఇవి. మనకు ఏది కావాలంటే అది కొనుక్కొని వాడుకోవచ్చు కూడా. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి బొమ్మల ఆర్గనైజర్ గురించి. సో ఇప్పుడు అయితే మీకోసం ఒక మంచి సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: లిజనర్స్, మరి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా, సో ఈ సాంగ్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మరి సో మన నెక్స్ట్ టాపిక్ అండి, వాళ్ళ లాస్ట్ టాపిక్ వచ్చేసి పానీపూరి ప్లేట్. ఎన్ని రకాల చిరుతిళ్ళు తిన్నా సరే పానీపూరి కనిపించిందంటే మాత్రం ఇంకో పూరి వేయి భయ్యా అంటూ వరుస పెట్టి లాగించేస్తారు. పానీపూరి ప్రియులకు ప్రతిసారి బయట తినడం మంచిది కాదను, సరదాగా ప్రయత్నించి చూద్దామను చాలా మంది మధ్య ఇంట్లోను కూడా పానీపూరిని తయారు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే సులువుగా పానీపూరిని చేసేలాగా రకరకాల రెడీమేడ్ కిట్లు కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో. తయారీకైనా ఇప్పుడు తినడానికి కూడా ప్రత్యేకమైన పానీపూరి ప్లేట్లు వచ్చేసాయి. కాస్త తడి తగిలితే మెత్తగా మారే పూరీల్ని ప్లేట్లో విడివిడిగా పెట్టుకుని మధ్యలో పానీ పోసుకుని ఆస్వాదించేలాగా ఉంటుంది ఈ ప్లేట్. ఒకవేళ పిల్లలు మీద పరేసుకోకుండా తినడానికి కూడా హాయిగా ఉంటుంది. వస్తువు చిన్నదే కానీ ఉపయోగం పెద్దదే మరి అంటున్నారు కస్టమర్స్ అందరూ. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి వాళ్ళ అది సంగతి కార్యక్రమంలో మన టాపిక్స్. సో ఇదండి వాళ్ళ మన ప్రోగ్రామ్. మళ్ళీ ప్రసారమయ్యే అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసినర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైంపాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అర్జీ అమూల్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు షార్ట్ బ్రేక్ తీసుకుని అయితే వచ్చేస్తాను.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MPH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
7: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సర్వ కోకిల శ్రీమతి ఎస్ జానకి గారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు రేడియో విష్ణు 90.4 కమ్యూనిటీ రేడియో తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఓం శాంతి. ఓకే లిసనర్స్, ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో
8: హలో
1: హలో
8: హలో నమస్తే అమ్మా.

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుండి మాట్లాడుతున్నానమ్మా. చిట్టు తల్లి, బంగారు తల్లి, అమూల్య గారు
0: బాగున్నారండి?
1: బాగున్నామ్మా, మీతో మాట్లాడి చాలా రోజులు అయిందిరా.
0: అవునండి.
1: చెప్పండి అమ్మా, టాపిక్ అని ఇచ్చారా, ఇస్తారా, మాట్లాడమంటారా? హలో.

0: చెప్పండి అమ్మయ్య గారు.
1: అదే అండి, ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న జానకి గారు చనిపోయారు కదండి,
0: అవునమ్మా అవునమ్మా,
1: దాని గురించి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా?
0: చెప్తానమ్మా తప్పకుండా. అదే నేను చెప్తా అనుకున్నాను, మీతో ఆ టాపిక్ ఇవ్వండి అందాం అనుకున్నాను, మీరు ఇచ్చారు.
1: అవునా అండి?
0: అవునమ్మా.
1: ఓకే చెప్పండి.
0: నిన్న జానకి గారు ఇలాగ మనకి స్వర్గస్థులయ్యారన్న విషయం తెలియడం చాలా బాధ అనిపించిందండి.
1: అవునండి,
0: నిజంగా లివింగ్ లెజెండ్ అయిన జానకి గారు మహా అద్భుతమైన పాటలు పాడారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు, ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందారు. నిన్న సాయంత్రం వరకు లివింగ్ లెజెండ్ గా మనతో పాటు ఉండి నిన్న రాత్రి 8:30 ఆ ప్రాంతంలో ఇలా జరిగిందంటే నిజంగా ఆ విషయం తెలుసుకున్న వెంటనే నాకు ఎంత బాధ అనిపించిందో అసలు దేవుడికే తెలియాలండి.
1: అవునండి,
0: నాకు అభిమాన గాయని గాయకులు అందరూ ఇష్టమే, నా కళాకారులు అందరూ ఇష్టమే, ముఖ్యంగా నా అభిమాన గాయన జానకమ్మ అండి. ఆవిడ జానకమ్మ అంటే నాకు చాలా అభిమాన గాయన అండి. విజయ బంగారు తల్లి కూడా తెలుసండి, ఈ విషయం చాలా సార్లు ప్రస్తావించాను.
1: ఓకే అండి.
0: అయితే ఆవిడ 1957 కేబి తిలక్ గారి డైరెక్షన్ నిర్మాత దర్శకులు కేబి తిలక్ గారి సినిమా ఆ సినిమాతో ఎంఐఏ అనే సినిమాతో చిత్రరంగానికి అరణ్యఘటన చేశారండి.
1: ఓకే అండి.
0: అందులో ఘంటసాల మాస్టర్ వారి బృందంతో జానకమ్మ నీ ఆశ అడి ఆశ తేజారి మణి పూస బ్రతుకంత అమవాస లంబాడో రామదాస పాట ద్వారా మనకు పరిచయం అయ్యారండి.
1: అవునండి.
0: అయితే వారు పాడిన మొదటి పాట విషాద గీతం అయినప్పటికి కూడా తర్వాత రోజుల్లో ఆవిడ పాడిన పాటలు ఆవిడ పాటలు పాడిన విధానం మనకి హాస్యానికి నవ్వుకి సంతోషానికి చిహ్నంగా మారిపోయారండి జానకమ్మ గారు.
1: అవునండి.
0: ఫస్ట్ పాట అంటే విషాద గీతం తప్పంటే ఆ తర్వాత ఆవిడ పాడిన పాటలన్నీ కూడా అద్భుతమైన పాటలు, తర్వాత సంతోషకరమైన పాటలు హుషారైన పాటలే పాడారండి ఆవిడ ఎక్కువ.
1: అవునండి.
0: ఇంకా మిగతా కాలసులు కూడా అడుగుతారు కాబట్టి వరుసగా నేనే అన్ని మాట్లాడితే బాగోదు కాబట్టి జానకమ్మ గారికి నివాళి తెలియపరుస్తూ మిమ్మల్ని ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను అమ్మయ్య చెట్టు తల్లి.
1: తప్పకుండా అండి.
0: అదే అండి, నాకు జానకమ్మ గారి పాడిన పాటలు అన్ని కూడా దాదాపు అన్ని ఇష్టమే, కాకపోతే మరి ఏది ఇష్టం అంటే చెప్పలేను, కాకపోతే ఏదో ఒకటి అడగాలి కాబట్టి అడుగుతున్నాను.
1: ఓకే అండి.
0: మరోమారు చెట్ల జానకి గారికి నివాళి తెలియపరుస్తూ నేను మిమ్మల్ని అడగబోతున్న పాట నేటి భారతం. ఈ చిత్రంలో జానకి బృందం పాడిన పాట, గీతలకు అదృష్ట దీపక్ గారు, సంగీతం చక్రవర్తి. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతం. ఆ పాట ఉందమ్మా అందుబాటులో ఉందా బంగారు తల్లి చిట్టు తల్లి?
1: ఉందండి.
0: ఈ పాట వెయ్యండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ మేడం గారి కోసం, విజయ బంగారు తల్లి కోసం, మా అమూల్య చిట్టు తల్లి కోసం, నల్లమిల్లి వెంకటరెడ్డి గారి కోసం, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, మంచు శేషగిరిరావు గారి కోసం, తర్వాత శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, తర్వాత నరేందర్ రెడ్డి గారి కోసం, చిన్నమ్మ గారు, బాబాయ్ గారు, తర్వాత మస్తర్ భాష గారు, మా ప్రియ శిష్యుడు మస్తాన్ భాష గారి కోసం ప్రసారం చేయమని మా చిట్టుదయ్యే గారిని మాడతారా కోరుకుంటూ పాట కోసం ఎదురు చూస్తూ నేను సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. మరోమారు జానక్ గారికి నివాళి తెలియపరుస్తూ.
1: ఓకే అండి, మీరు అడిగినారంతకి డెడికేట్ చేస్తూ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: శుభ సాయంత్రం అండి. బాగున్నారా?
0: శుభ సాయంత్రం అండి. నేను బాగున్నాను, మీరు బాగున్నారా అండి?
1: బాగున్నామ్మా.
0: మీ పేరు?
1: హిమవంశ కుమార్, విజయవాడ.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నానమ్మా, అందుకనే చేశాను.
0: ఓకే అండి,
1: మరి గ్యాప్ ఇద్దాను, చాలా గ్యాప్ ఇచ్చాను. చేసిన వాళ్ళే చేస్తాను, చేసిన వాళ్ళే చేస్తాను. చాలా సార్లు చెప్పాను, వద్దరా అని చెప్పి తినరు. కొన్ని మీద 2 గంటలు పెడతారంటే పెట్టరు. మీ పోకరానికి లైన్ లో ఉంటారు జనం, ప్రభుత్వం ఉన్నట్టు. మీ పోకరానికి లైన్ దొరకాలంటే ఫోన్ బరేగా కరోడ్ వేలు కోటి రూపాయలు గెలిచినట్టు లెక్కే.
0: అవునండి,
1: 100% గ్యారంటీ. యాక్టివ్ లైక్ ఒకటమ్మా, పుస్తకం పొడి చాలా ఉన్నాయి, సాయంకాలం పొడి మీద ఒకటే.
0: అవునండి,
1: కాఫీగా టీ మనం కడుకుని టీ తాగి టీ సిప్ చేస్తూ చేస్తారు అన్నమాట, అది లెక్క.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నారా?
1: మరి చాలా విశాలమైన సంఘటన జరిగింది.
0: ఓకే అండి.
1: ఒక తల్లి పోయినంత బాధ కలిగిందండి.
0: అవునండి,
1: ఎన్నో పాటలు పాడారు, చాలా మంది పాడారు, కానీ ఎందుకు అలా అనిపించింది నాకు. మరి ఆ రాత్రి శాంతి కలగాలి, మన కుటుంబాన్ని సానుభూతి తెలియపరచుకుంటున్నాం.
0: తప్పకుండా.
1: మరి మంచి పాట ఏంటి? జానకమ్మ పాడిన పాట ఏదైనా సరే వింటాను, ఇప్పుడే వింటాను.
0: ఓకే అండి.
1: ఓకే అమ్మా,
0: మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా చెప్తారా మిత్రమండ అందరికీను ప్లస్

0: ఓకే లిజనర్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం గారు, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: మేడం మాది మార్కాపురం మేడం, నా పేరు అశోక్ మేడం.
0: బాగున్నారా అశోక్ గారు?
1: మేడం బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: లేదు మేడం, ఇప్పుడే ఆన్ చేశాను.
0: ఓకే అండి, మరి ఈరోజు మన సర్వకోకిల జానకి గారు మరణించారు కదా?
1: అవును మేడం.
0: గురించి అండి, మీరు ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా?
1: ఆమె పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి మేడం.
0: అవునండి,
1: నాకు నచ్చిన సింగర్, ఫీమేల్ సింగర్స్ లో నెంబర్ వన్ స్థానం ఆమెదే
0: మేడం.
1: ఫీమేల్ సింగర్స్ ఒక 5-6 నెంబర్స్ ఉన్నారు నా ఫేవరెట్ సింగర్స్.
0: అలాగా అండి,
1: ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆమెదే మేడం.
0: ఓకే,
1: ఆమె సాంగ్ వచ్చినప్పుడు అది ఈ సాంగ్ బాగలేదు, దీన్ని నెక్స్ట్ చేద్దామని స్కిప్ చేద్దామని నాకు ఆలోచన ఉండదు మేడం. ఏ సాంగ్ అయినా అలా వింటూ వెళ్తుంటా అన్నమాట.
0: అవునండి,
1: ఎంత బాగుంటాయి మేడం.
0: మరి మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏదండి ఆవిడ పాడిన పాటల్లో?
1: చాలా ఉన్నాయి మేడం, అది అది అంటే దగ్గర దగ్గర నాకు ఒక 10-15 సాంగ్స్ ఇష్టమే మేడం. ఈరోజు అయితే జోడీ మూవీలో కదలే కాలమే జీవితం అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే అండి,
1: ఆ సాంగ్ ప్లే చేయండి మేడం.
0: తప్పకుండా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికీ హాయ్ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీకు అడిగిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలే మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నారా పోలే గారు? నేను బాగున్నానండి.
1: బాగున్నాం మేడం, సూపర్ గా ఉన్నాం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: మరి ఈరోజు జానకి గారు మరణించారు కదండి, ఆమె గురించి మీరు ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా?
1: మన లెజెండరీ సింగర్ ఎస్ జానకమ్మ గారు నిన్న గుండెపోటుతో మైసూరులో ఒక ఆసుపత్రిలో పరమపదించారు. ఆమె మంచి సింగర్ గా ఎన్నో అవార్డులు పొందింది, 4 జాతీయ అవార్డులు పొందింది, ఇంకా ఎన్నో అవార్డులు పొందింది. అలాగే 50,000 పాటలు పాడింది, ఆమె నంబర్1 సింగర్ గా ఆమె 50,000 పాటలు పాడారు.
0: అవునండి,
1: బాలసుబ్రహ్మణ్యం కన్నా ఎక్కువ పాడారు ఈమె.
0: అవునండి,
1: అలా మంచి సింగర్ గా పేరు తెచ్చుకొని నిన్న స్వర్గస్థులు అయినారు కాబట్టి ఆమె ఘనంగా నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ ఆమె పాటలు వింటున్న శ్రోతలందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నా మేడం.
0: ఓకే అండి, మరి జానకి గారి నివాళిగా మీరు ఏ పాటను వినాలనుకుంటున్నారు
1: మేడం? గోండా మూవీ నుంచి.
0: ఓకే అండి.
1: మెక్కి కూసింది కోయిలమ్మ, గుండెక్కి కూసింది చందమామ, కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న ప్రతి ఒక్క శ్రోతకు పాట డెడికేట్ చేస్తూ, అలాగే మరోసారి మన జానకమ్మ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ అందరికి హాయ్, అందరికి బాయ్ మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622345. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
3: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
3: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
5: హలో, నమస్కారం మేడం.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీర్చాల గ్రామం దమ్మోజ్ వెంకటాచారి మాట్లాడుతున్నాను.
4: వెంకటాచారి గారు
5: చాలా చాలా బాగున్నాం మేడం.
4: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?

0: కోగిలా చూసి జానకి గారు చనిపోయిన సందర్భంగా శబ్దం ఘటిస్తూ ఆమె పాటలు అంటే మాకు చాలా చాలా ఇష్టం మేడం. మాకు
1: అవునండి,
0: ఆమె చిన్నపిల్లలాగా పెద్దోళ్ళలాగా ఎన్నో గొంతులతో మంచిగా గాన కోగిల లాగా పాడింది మేడం.
1: అవునండి,
0: ఆమె పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం మేడం.
1: ఓకే అండి, మరి ఆమె పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటండి?
0: రాగమ్మ పిండి. రాగమ్మ పిండి. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం చక్కని సంతానం.
1: ఓకే అండి, మరి ఈరోజు ఆ సాంగ్ ప్లే చేయమంటారా వేరే సాంగ్?
0: ఆ పాట చేయండి మేడం, అది కుటుంబంలో ఆమె అన్ని అనుభవించి పాడిన పాటలు చాలా ఉన్నాయి మేడం.
1: అవునండి,
0: రాగమ్మ పెళ్లి.
1: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
0: అందరికి హాయ్ మేడం.
1: ఓకే అండి, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లోకి లిజ్నర్స్ ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రుపాడు మేడం.
0: బాగున్నారా శంకరయ్య గారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా బాగున్నానండి.

0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నా మేడం. జానకమ్మ గారు చనిపోయినా.
0: అవునండి. మరి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా?
1: అంత దూరం మనకు తెలియదు. పాటలు మటుకు బాగుంటాయి మేడం.
0: అవునండి. మరి మీరు ఎప్పటికీ గుర్తుండిపోయే జానకి గారి పాట ఏదండి?
1: బాలమిత్రుల కథలో గున్నమామిడి కొమ్మ మీద అనే పాట మంచి బాగా ఇష్టం మేడం నాకు.
0: అవునా అండి?
1: ఆ పాట వినిపించండి.
0: ఓకే అండి.
1: మన ఎక్కువ ఆయనకి మన నలపరెడ్డి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మ గారికి, మా బామ సోమనాథ జనార్దన్ గారికి మేడం ఈ పాట వినిపించండి.
0: ఓకే అండి. మీరు అడిగిన సాంగ్ ప్లే చేస్తూ, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్తూ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: చక్కవాళ్ళ స్నేహం కొద్ది వాళ్ళని కొద్ది నేరం కూడా పెరుగుతుందిగా. అలాగే
3: వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏంటి మాస్టర్? వాడు కామంది కొడుకు.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం. రాఘవేంద్ర ఫ్రమ్ పాలకొల్లు.
0: గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా అండి?
1: బాగున్నానండి. ఇప్పుడే నాకు బండారు శ్రీముత్సవ గుప్తా గారు ఇచ్చారండి, ఎన్టీ నగర్ కాలనీ ప్రజాపురం, వెరీ ఫేమస్ శ్రోత ఆయన. ఆకాశవాణి ముద్దు బిడ్డనే చెప్పాలి.
0: ఎవరండి?
1: హలో.
0: హలో,
1: బండారు శ్రీముత్తులు గుప్తా గారు, ప్రజాపురం, ఎన్టీ నగర్ కాలనీ నుంచి నాకు మీ నంబర్ ఇచ్చారు మేడం. రాఘవేంద్రరావు నా పేరు.
0: అవునా అండి?
1: పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నానండి.
1: ఆయన ఆకాశవాణి ముద్దు బిడ్డ అండి. ఆయన నిజం చెప్పాలంటే మహా ఆనందం ఆయనకి రేడియో అంటే. ఏ ఆకాశవాణి కేంద్రం అయినా ఆయన ప్రాణం.
0: అవునా అండి?
1: ఎస్జానకి గారి నిన్న మరణించారు కదా, ఆమెకు ఘనమైన నివాళి అర్పిస్తూ ప్రతిఘటన చిత్రం నుండి ఈ దుర్యోధన దుశ్శాసన పాట కావాలి మేడం. ప్రతిఘటన గొల్లపూడి సూర్యకుమార్ గారి కోసం, జగదీష్ గారి కోసం మేడం ఈ పాట.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన వారందరికీ డెడికేట్ చేస్తూ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వి

మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకి మో

0: ఓకే లిస్నర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి, బాగున్నారా రోహిత గారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నానండి.
1: మీ పేరేంటండి, తెలుసుకొచ్చండి?
0: అమూల్య అండి.
1: అమూల్య, నైస్ నేమ్ అండి.
0: థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను కానండి, ఆవిడని ఎప్పుడో చూడలేనట్టున్నాను అంత గుర్తుకి. ఒకళ్ళది ఇద్దరిద్దరు బర్త్డే అంటున్నారు 2 డేస్ నుంచి, ఈ రోజునేమో అదే చనిపోయారు అంటున్నారు, ఎవరో తెలియదండి నాకు.
0: అవునా అండి?
1: అవునండి.
0: ఆవిడ ఒక గాయని అండి.
1: అవునండి.
0: మనకి చాలా పాటలు అయితే పాడారు, మోర్ దెన్ 50,000 ప్లస్ సాంగ్స్ అయితే పాడారండి, చాలా ఫేమస్ అన్నమాట. ఓకే అండి, మరి ఈరోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: కన్నప్ప మూవీలో సగమై సరి సగమై నువ్వు నేను సాంగ్ ఉంటదండి.
0: ఓకే అండి, మరి
1: ఆ సాంగ్ అయితే మాకు డెడికేట్ చేయండి మీ అమ్మా సోదరులందరికి. ఏంటండి?
0: రీసెంట్ గా వచ్చిన కన్నప్ప మూవీ అండి?
1: కాదండి, అది ఎప్పటి నుంచి ఉంది, ప్రభాస్ అండ్ ఇంకొకళ్ళు ఎవరు అంటారు హీరో.
0: ప్రభాస్ కన్నప్ప మూవీ ఏముందండి?
1: ఉన్నదండి, ఆ హీరో పేరు ఇంకోలేదండి.
0: మంచి విషయం.
1: ఉంటదండి, ఒకటి రెండు సార్లు విన్నాను, మీ డేటాబేస్ లో ఉంటుంది.
0: మంచు మనోస్ కన్నప్ప మూవీ ఉందండి.
1: ఏంటండి?
0: మంచు విష్ణు.
1: అదే అండి. సగమై సరి సగమై నువ్వు నేను ఇక జగమయ్యక అడుగేస్తున్నాను, ఇది తెలవల శబ్దం. అలా ఆ సాంగ్ అండి.
0: తప్పకుండా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మీకు సోదరులందరికీ హాయ్ అండి.
0: ఓకే అండి,
1: ఈ సాంగ్ కూడా డెడికేట్ చేస్తున్నానండి.
0: ఓకే అండి, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఓకే లిజనర్స్, మరి ఈరోజు మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది కదండి. మరి ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడుకున్నాం, అలాగే మంచి మంచి సాంగ్స్ కూడా విన్నాం కదండి. మరి రేపు ప్రసారం అయ్యే మస్తు టైంపాస్లో మళ్ళీ కలుద్దాం. అంటే లైన్ స్టే ట్యూన్ టు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్చే అమూల్య.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడింది.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஈவினிங் லிசனர்ஸ், வெல்கம் டு டாலிவுட் டாக்கிஸ். దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా రవి నలకుదిటి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. సుధాకర్ చెర్కూరి దీనికి నిర్మాత, ఈశాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీశ్రీ అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేశారు చిత్ర బృందం. ఈ మేరకు శుక్రవారం టైటిల్తో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులో దుల్కర్ పూజ కాలేజ్ యూనిఫామ్ లో ఓ పిట్టగోడపై కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్లు క్యూట్ గా కనిపించారు. ప్రేమ మళ్లీ చిగురుస్తుంది అంటూ ఆ పోస్టర్ పై ఉన్న వ్యాఖ్య ఆకర్షణగా నిలిచింది. మనసుల్ని హత్తుకునే చక్కటి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. దుల్కర్ పూజల మధ్య కెమిస్ట్రీ చాలా ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అల్లంత దూరాన కనిపించే చందమామ లాంటిదే దామిని కూడా. ఆమెని ఎవరు ముట్టుకోలేరు, హత్తుకోలేరు. అలాంటి అమ్మాయికి పెళ్లి చేయడం కోసమే ఆ ఊళ్ళో ఆపరేషన్ సుకుమారి మొదలైంది. ఫలితం మాత్రం కనిపించదు, కానీ ఓ అబ్బాయి మాత్రం ఆమె గురించి తెలుసుకోకుండానే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అల్లంత దూరాన కనిపించే చందమామ లాంటిదే దామిని కూడా. ఆమెని ఎవరు ముట్టుకోలేరు, హత్తుకోలేరు. అలాంటి అమ్మాయికి పెళ్లి చేయడం కోసమే ఆ ఊళ్ళో ఆపరేషన్ సుకుమారి మొదలైంది. ఫలితం మాత్రం కనిపించదు, కానీ ఓ అబ్బాయి మాత్రం ఆమె గురించి తెలుసుకోకుండానే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ తర్వాత అతనికి ఎదురైన అనుభవాలు ఎలాంటివో తెలియాలంటే ఓ సుకుమారి చూడాల్సిందే. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం ఇది. భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి గురువారం హైదరాబాద్ లో ట్రైలర్ ను విడుదల చేశారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కథానాయకులు రవితేజ శ్రీవిష్ణు కలయికలో ఓ మల్టీ స్టారర్ మూవీ శ్రీకారం చుట్టుకొనుంది. హర్షిత్ గోలిగ దర్శకత్వం

దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయమై ఆసక్తికరంగా వినిపిస్తుంది. దీనికోసం వీరాది వీరులంట అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ ప్రారంభం కావడానికి ముందే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆగస్టులో దీన్ని రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుండగా సంక్రాంతి లక్ష్యంగా బయలుకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రవితేజ నటించిన ఎరుమూడి సినిమా ముగింపు దశలో ఉండగా అది వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ కథతో రోషన్ కనకాల హీరోగా ఓ కొత్త చిత్రం శ్రీకారం చుట్టుకుంది. ఆనంద్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన విజయ్ కే కామిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. గహాజీ, సత్య, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశాన్ని నిఖిల్ క్లాప్ కొట్టగా కేకే సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విఐ ఆనంద్ స్క్రిప్ట్ అందించి గౌరవ దర్శకత్వం వహించారు. ఫ్యాంటసీ, ప్రేమ, కామెడీ, మిస్టరీ అంశాల మేళవింపుగా ఈ చక్కటి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఇది ముస్తాబవుతుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కొరియన్ కనకరాజుగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు హీరో వరుణ్ తేజ్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాని మెర్లపాక గాంధీ తెరకెక్కించారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు, జాగర్లమూడి నిర్మించారు. రిత్కా నాయక్ హీరోయిన్. సత్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 7 విడుదల చేస్తున్నట్లు శుక్రవారం బృందం ప్రకటించింది. ఈ మేరకు కనకరాజు వచ్చేస్తున్నాడమ్మి అంటూ ఒక కొత్త పోస్టర్ను విడుదల చేశారు. అందులో వరుణ్ మాస్ లుక్లో ఓ చేతిలో కత్తి, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని స్టైలిష్గా కుర్చీలో కూర్చుని ఆసక్తికరంగా కనిపించారు. వినోదాత్మకంగా సాగే ఈ హారర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పట్టణంలోనే కాదు పల్లె పల్లెన సినిమా ఉంటుందని నిరూపిస్తూ నూతన దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్తో రూపొందించిన సినిమా కొత్త సినిమా. ఈ చిత్రంతో 100 మంది కొత్తగా పరిచయం అవుతున్నారు. సురేష్, రాకేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మొహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, ఎడండ్ల సతీష్ యాదవ్ దీనికి నిర్మాతలు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్ రాసి కంపోజ్ చేసిన మేం కూడా సినిమా తీసినామురో అంటూ సాగే పాటను ఇటీవలే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుర శ్రీరెడ్డి మాట్లాడుతూ పట్టణంలోనే కాదు పల్లె పల్లెన సినిమా ఉంటుందని నిరూపిస్తూ నూతన దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్తో రూపొందించిన సినిమా కొత్త సినిమా. ఈ చిత్రంతో 100 మంది కొత్తగా పరిచయం అవుతున్నారు. సురేష్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, ఎడండ్ల సతీష్ యాదవ్ ఈ సినిమాకి నిర్మాతలు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్ రాసి కంపోజ్ చేసిన మేము కూడా సినిమా తీసినామురో అంటూ సాగే పాటను ఇటీవలే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా నేను చూశాను, చాలా బాగుంది, ఈ మూవీ రిలీజ్కు అలాగే ఓటీటీ రిలీజ్ కూడా అండగా నిలబడాలని అనుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జే సౌమ్య.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు థీన్ మార్. లిజనర్స్, ఇవాళ థీన్ మార్ ప్రోగ్రామ్ లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే వేద. మరి వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: లిజనర్స్, ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేయబోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవదాస్ మూవీలో ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి దీక్షిత్ గారు కలిసి డాన్స్ చేసి మనందరినీ మెస్మరైజ్ చేసిన సాంగ్. అదే అండి డోలరే డోలరే డోలరే.

అండ్ ఈ సాంగ్ వచ్చేసి కవితా కృష్ణమూర్తి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక తమిళ సాంగ్ అయిపోయింది, ఒక హిందీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగశౌర్య, రష్మికా మందనా గారి కాంబినేషన్ లో వచ్చిన చెలో మూవీలో రాహుల్ సిప్లిగంజ్ గారు పాడిన డ్రంక్ అండ్ డ్రైవ్ సాంగ్. అదేనండి, టిక్కులపవే చిక్కిన వెను డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: లిసనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం ఒక హిందీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, మన షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ గారి కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే మూవీలో నుంచి మెహందీ లగా కెరకనా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ నైతే లతా మంగేష్కర్ గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు పాడారండి. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ ఫుల్ తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: நாங்க வந்து தோணு சொல்லு, திரும்ப வந்து தோணு. பத்து வருஷத்துக்கு முன்னாடி எப்படி போனோமோ அப்படியே திரும்ப வந்து தோணு சொல்லு. சென்னை 2018.

0: நாங்கள் எங்கேயும் போகலட, இங்கே தான் இருக்கோம், இங்கே தான் இருப்போம். டீல் வித் இட்.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ లిజనర్స్. ఇప్పుడైతే నేను మీకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ సమంత గారి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో నుంచి రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు అనే సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది వచ్చేసి మన ఎంఎం మాన్సీ గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.
1: లిజనర్స్, ఇప్పుడు నేను మీకోసం నెక్స్ట్ ప్లే చేయబోయే సాంగ్ వచ్చేసి హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారి కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ 3 మూవీలో నుంచి రఘుపతి రాఘవ రాజారాం అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ అయితే నీరజ్ శ్రీధర్ గారు అండ్ మొనాలి ఠాకూర్ గారు పాడారండి. ఇప్పుడు ఈ జోష్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మెలోడియస్ తమిళ్ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేశారు కదండి లిజనర్స్. ఇప్పుడు మీకోసం నేను మన రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీలో నుంచి వచ్చిందమ్మా వచ్చిందమ్మా అనే సాంగ్ అండి. ఈ సాంగ్ ను పాడింది ఎవరో గుర్తుంది కదండి, అదే అండి మన సిడ్ శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదండి లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం లాస్ట్ ప్లే చేయబోతున్న సాంగ్ షారుఖ్ ఖాన్ అండ్ ఆలియా భట్ల కాంబినేషన్.

మిషన్ లో వచ్చిన డియర్ జిందగీ మూవీలో నుంచి లెట్స్ బ్రేకప్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది విశాల్ దద్లాని గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಿಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಜೆಪಿ ರೋಡ್ ಭೀಮವರಂ.
2: లిజనర్స్ విన్నారు కదండి, వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేసిన తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోని సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. తిరిగి ప్రసారమే తీన్ మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జేవేద సైనింగ్ ఆఫ్. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇదివే జ్ఞాన వికాస వినోదాల సంగమం.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.